ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: Rainbow 101.9.
1: నమస్తే, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. అండ్ యా, నీలంలో సమయం 6:11 అండ్ ద డేట్ ఈస్ 29/6/2026 అండ్ ఈరోజు సోమవారం. కాబట్టి ఆ షోని పాటతో మన డేని మన షోని స్టార్ట్ చేసేద్దాం. స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లోక్ల టైం 6:21 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం ఇప్పుడు క్షేత్రీయ దర్శన్లో అల్వాన్పల్లి గుల్లత గుల్లు గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది తెలంగాణలో దాగి ఉన్న 1300 ఏళ్ల చరిత్ర అన్నమాట. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మహబూబ్నగర్ జిల్లాలోని అల్వాన్పల్లి గ్రామం సమీపంలో ఉంది. అండ్ స్థానికులు దీన్ని గుల్లత గుల్లు అని చెప్పేసి పిలుస్తారనమాట. అండ్ ఈ ఆలయం సుమారుగా 7 నుంచి 8వ శతాబ్దం మధ్యలో, అంటే క్రీస్తు శతాబ్దం 700 నుంచి 800 మధ్యలో నిర్మించబడిందని పురావాస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారన్నమాట. అండ్ చాలామంది పరిశోధకులు కూడా అభిప్రాయ ప్రకారం ఇది మొదట జైన దేవాలయం, అండ్ తర్వాత కాలంలో హిందూ ఆరాధనకు అనుగుణంగా ఉపయోగపడింది అంట. అండ్ ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం రాతితో కాదు, పూర్తిగా కాల్చిన ఇటుకతో నిర్మించబడింది అంట. అండ్ ఇలా చాలా అరుదైన విషయం, అంటే దక్షిణ భారతదేశంలో ఇంత పురాతనమైన ఇటుక నిర్మాణాల్లో చాలా తక్కువగా మిగిలాయి. అంటే దాదాపు 1300 సంవత్సరాలుగా వర్షాలు, ఎండలు, గాలులను కూడా తట్టుకొని ఇప్పటికీ నిలిచి ఉండడం ఈ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం అన్నమాట. అండ్ ఈ నిర్మాణ శైలి అండ్ ఈ టెంపుల్కి, అంటే అల్వాన్పల్లిలోని గుల్లత గుళ్ళు అని చెప్పేసి పేరు ఎందుకు వచ్చింది, అండ్ పురావస్తు ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి ఈ పాట తర్వాత మనం తెలుసుకుందాం. స్టేట్ యూడ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మట్టు పెట్టగా పట్టె బాణము తనువొక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనువు కొండగా గిలగిల తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణం.

నిలమ్న సమయం 6:30 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం. అండ్ మనం ఈ క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో అల్వాన్పల్లి గుల్లత గుల్ల గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఈ నిర్మాణ శైలి ఎలా ఉంటుందని ఎలా ఉందంటే, ఎత్తైన ఇటుక శిఖరం, అంటే ఇప్పుడు కొంత శిథిలమైపోయిందంట, అండ్ పురాతనమైన గర్భగుడి అండ్ జైన శిల్పకళ ప్రభావం కనిపించే నిర్మాణ లక్షణాలు, ఆలయం చుట్టూ పాత ఇటుకలు, శిలా అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయన్నమాట. అసలు ఈ టెంపుల్ అల్వాన్పల్లి గ్రామంలో ఉంది. అయితే గుల్లత గుళ్ళు అని చెప్పి పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే, దీనిపైన మాత్రం ఇప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే స్థానికంగా ఒక కథ మాత్రం ప్రచారంలో ఉందంట. గ్రామంలోని గుల్ల అంటే యాదవ సమాజానికి ఈ ప్రాంతం యాదవ సమాజం ఈ ప్రాంతాన్ని సంరక్షించేది, అండ్ వారి పేరుతోనే గుల్లత గుళ్ళు అనే పేరు వచ్చిందని చెబుతుంటారనమాట. అండ్ ఇది జానపద విశ్వాసం మాత్రమే, అండ్ చారిత్రక నిర్ధారించబడి లేదు అంట ఇంకా. అండ్ పురావస్తు ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ఆలయం తెలంగాణలోని అత్యంత పురాతనమైన ఇటుక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడింది. అండ్ ఇది తెలంగాణలో బౌద్ధ జైన హిందూ సంస్కృతులకు పరస్పర ప్రభావం చూపిన చారిత్రక దిశను గుర్తు చేసే గుడి ఇది అన్నమాట. అండ్ గుడి ఎక్కడుందంటే, మహబూబ్ నగర్ జిల్లాలోని అల్వాన్పల్లి గ్రామంలో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు బస్సులు మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ నుంచి అల్వాన్పల్లికి బస్ ఎక్కి ఆ గ్రామం సమీపంలో ఈ గుడి ఉంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీకు టైం దొరికితే ఈ అల్వాన్పల్లి గుల్లత గుళ్ళకు వెళ్ళింది. ఇది సుమారుగా 1300 ఏళ్ళ నాటి గుడి అనమాట. కంప్లీట్గా కాల్చిన ఇటుకతో కట్టబడిన గుళ్ళు, ఎందుకంటే అప్పటి టైంలో చూసుకుంటే మనం కంప్లీట్గా రాతితో కట్టిన గుళ్ళు కానీ ఇది కాల్చిన ఇటుకతో కట్టిన గుడి అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం స్ట్రీట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లాక్ లో టైం ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. అండ్ ఈ మార్నింగ్ షోలో మనం ఫిట్నెస్ గురించి మాట్లాడదాం, ఈరోజు డే స్పెసిఫిక్ గురించి మాట్లాడదాం, అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్ వీటన్నిటి గురించి మాట్లాడదాం ఈ షోలో 7 to 8 షోలో. సో స్టేట్ ఇండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు అందరూ మార్నింగ్ 7 అవుతుంది కాబట్టి ఇప్పుడు నిద్ర లేస్తుంటారంటే చాలామంది ఆల్రెడీ ఇప్పటికి నిద్రలేస్తారు, కానీ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నిద్రలేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ సాంగ్ నిద్రలేపడానికి స్టే ట్యూన్.
1: ఇంకా వింటున్నారు రా బాలు, ఇక ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క.

స్టోర్ క్లాక్లో టైం 7:11 అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. రైట్, ఇక ఫిట్నెస్ అంటే చాలామంది జిమ్కి వెళ్ళడం లేదా సిక్స్ ప్యాక్స్ తెచ్చుకోవడం లేదా బరువు తగ్గడం అని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజానికి ఫిట్నెస్ అంటే మన శరీరం మనసు రెండు ఆరోగ్యంగా ఉండడం, ఉదయం 20 నుంచి 30 నిమిషాలు నడవడం, లిఫ్ట్కి బదులుగా మెట్లు ఎక్కడం అండ్ రోజు కొద్దిసేపు స్ట్రెచ్ చేయడం అండ్ తగినంత నీళ్లు తాగడం, సరైన సమయానికి నిద్రపోవడం, ఇవన్నీ కూడా ఫిట్నెస్లో భాగమే. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనసుకు ప్రశాంతత ఉంటేనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కుటుంబంతో కొంత సమయం గడపండి అండ్ మీకు ఇష్టమైన పాట వినండి. ఇఫ్ సపోజ్ ఆ ఇష్టమైన పాట ఏదైనా సరే మీకు కావాలి, ఇప్పుడు వినాలి అనుకుంటే మీరు నాకు వాట్సాప్ చేసేయండి. నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వండి, అందరినీ నవ్వించండి. సో మీరు ఇష్టమైన పాట అడగండి అని చెప్పేసి చెప్పారు కదా రానమ్మ, హౌ టు ఆస్క్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నంబర్కి. మరోసారి రిపీట్ చేస్తున్నా, 4023234822 అనే నంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ మీకు ఇష్టమైన పాట వినాలి అని చెప్పినా కాబట్టి ఆ సాంగ్ ఏదో మీరు నాకు చెప్పేసి నేను కూడా ప్లే చేసేస్తాను. స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లోక్ టైం 7:18 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్ అవసరమే.

మంచి అలవాట్లు ఉంటే చాలు. అంటే మీ ఆరోగ్యం మీకు ఇచ్చే అతిపెద్ద బహుమతి, మీ ఆరోగ్యం మీకు ఇచ్చే అతిపెద్ద బహుమతి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అది మన బాధ్యత. సో ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి, ఎక్కువ నడుద్దామని చెప్పేసి, ఎక్కువ నీళ్ళు తాగుదామని, మంచి ఆహారం తిందామని అని చెప్పేసి, అండ్ మంచిగా నిద్రపోదామని చెప్పేసి. బికాస్ ఇవన్నీ మనకి ప్రాపర్గా ఆన్ టైం ఉంటే ఇక మనం స్పెషల్గా జిమ్కి పోవాల్సిన అవసరం లేదు, సిక్స్ ప్యాక్స్ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ గెయిన్ కావచ్చు, వెయిట్ గెయిన్ లాస్ కోసం ట్రై చేయాల్సిన అవసరం అస్సలే లేదు. కాబట్టి ఎక్కువ నడుద్దాం అండ్ ఎక్కువ వాటర్ తాగుదాం, మంచి ఫుడ్ తీసుకుందాం అండ్ అలాగే ఆన్ టైం నిద్రపోదాం. స్టేట్ ఆకాశవాణి FM 101.9.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: టైం 7:25 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్తో. అండ్ వీ గాట్ అ బ్యాక్ టు బ్యాక్ వాట్సాప్లో మెసేజెస్ కూడా. సో మనకి ఫస్ట్ మెసేజ్, హాయ్ రానా, వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి రావత గారు మెసేజ్ చేశారు. అండ్ యా, గుడ్ మార్నింగ్ రానా ప్రతాప్ గారు అని చెప్పేసి రాధా గారు మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో శ్రవంతి గారు కూడా మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ రానా గారు అని చెప్పేసి. సో హాయ్ హాయ్ హాయ్ వన్స్ అగైన్ మీ అందరికీ, గుడ్ మార్నింగ్. వైటికా మనం ఏదైనా సరే గుడ్ మార్నింగ్ అదంతా రొటీన్ కాబట్టి ఏదైనా డిఫరెంట్గా టెక్స్ట్ చేయండి, లైక్ ఎనీ మోటివేషన్ ఆర్ ఎనీ కోట్, లేకుంటే ఈరోజు మీ మోటివేషన్ లైన్ ఏందో అని చెప్పేసి ఏదో ఒకటి నాకు మెసేజ్ చేయండి. సో చదవడానికి బాగుంటుంది అండ్ అలాగే ఆపోజిట్ పర్సన్కి చెప్పడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. సో ప్లీజ్ షేర్ విత్ మీ. సో మీరు నాకు వాట్సాప్ చేయాలంటే 4023234822 అనే నెంబర్కి, ఐ నో వెరీ స్పీడ్, 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి.
2: Tanaka Dhin, Tanaka Dhin, Tanaka Dhin.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లోక్ల టైమ్ 7:41 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్చే రాణా ప్రతాప్. అండ్ యా జస్ట్ బిఫోర్ కొద్దిసేపు అయినాక బ్రేక్ఫాస్ట్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈ గ్యాప్లో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వద్దు, డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. బికాజ్ అది ఏంది ఆ మెసేజ్ అంటే, హాయ్ రాణా, నేను మోహన్ బాగలింగంపల్లి నుంచి, అండ్ శుభోదయం అని చెప్పేసి మెసేజ్ చేశారు. శుభోదయం రాణా గారు అని, శుభోదయం అండి. మీ గొంతు వినకపోతే మా అలారం కూడా డ్యూటీకి రాదు అంట, రైట్? సో ఈ మెసేజ్ చూసిన తర్వాత ఇంకా కట్రైట్, ఇక ఈరోజు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేయను, ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయను నేను, డైరెక్ట్ లంచ్ చేసేస్తాను అనమాట. మోహన్ గారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయను నేను, డైరెక్ట్ లంచ్, రైట్? ఇంకా వీక్ అవుట్ అనేదర్ మెసేజ్. శుభోదయం సార్, ఏదైనా మంచి పాట కోరుతున్నామని చెప్పేసి బ్రూస్లీ గారు సూరారం కాలనీ నుంచి మనకి మెసేజ్ చేశారు. హాయ్ సార్, ష్యూర్గా ఈ షో మొత్తం కూడా మంచి మంచి పాటలు వేసే ప్రయత్నమే నేను చేస్తుంటాను, ఓకేనా? రైట్. సో బయటకు వెళ్ళేసి వచ్చిన గ్యాప్లో నేను కంప్లీట్గా వెదర్ కూడా కూలుకుంది. సో మీ ఏరియాలో ఎట్లుంది? బికాస్ వాతావరణ శాఖ వర్షం పడుతుంది అని చెప్పేసి చెప్తారు, కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయి, కానీ కంప్లీట్గా మాత్రం పడట్లేదు. అయినా సరే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అండ్ యా, మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది? అండ్ అలాగే మీరేమైనా సరే నాకు చెప్పాలనుకుంటే, నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ చేసేసండి. మా ఫోన్ నంబర్ 4023234822 అనే నెంబర్కి.

స్టూడియో క్లాక్ టైం 7:50 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? అంటే చాలామంది ఉదయం తొందరలో లేకుంటే తర్వాత తింటామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటాం అండ్ స్కిప్ చేస్తూ ఉంటారు కదా. కానీ బ్రేక్ఫాస్ట్ అనేది రోజు మొత్తం అత్యంత ముఖ్యమైన భోజనం. దట్ ఈస్ అవర్ ఫస్ట్ మీల్, ఇట్స్ బ్రేక్ఫాస్ట్. అంటే రాత్రంతా మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఉదయం లేచిన తర్వాత మన మెదడు, కండరాలు, శరీరానికి మళ్ళీ శక్తి కావాలి కాబట్టి ఆ శక్తిని అందించే ఆరోగ్యం అయిన ఫుడ్డే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా తీసుకోవాలని చెప్పేసి అంటే, సో ధాన్యాలు ఇడ్లీ, దోశ, ఉప్మా, ఓట్స్ లేదా రాగి ఇలాంటివి తీసుకుంటే బెటర్. అండ్ ప్రోటీన్ అయినా పర్లేదు, గుడ్లు, పెసరట్టు, శనగలు, పెరుగు లేదా పప్పులు అండ్ పండ్లు, అరటి, బొప్పాయి, జామ, యాపిల్ అండ్ ఏదైనా సరే ఒక పండు, లేకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా సరే, కొద్దిగా బాదం లేదా పేరుశనగలు కూడా మంచి ఎంపికే అనమాట. సో ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కేవలం టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించడం కంటే పోషకాలతో ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. కాబట్టి పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదు, మన ఇంట్లో ఉండే ఇడ్లీ, పెసరట్టు, రాగి, సంగటి, పెరుగు, పండ్లు, పప్పులు ఇవన్నీ కూడా పోషకాహారం లోపలికి వస్తాయి. కాబట్టి కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, బికాస్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. అండ్ నైట్ అంతా మనం తిరగకుండా ఉంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే మనకి ఎనర్జీ కావాలి. కాబట్టి చాయ్ కాఫీతో క్లోజ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ తిన్నాక చాయ్ కాఫీతో మళ్ళీ స్టార్ట్ చేయండి. రైట్, స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రేట్ 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వచ్చే జీఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అస్సాం, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ చొరబాటుదారులు వెనక్కి పెడుతున్నారన్నారు. హైదరాబాద్లో పోలీసు అధికారుల బదిలీలు సచివాలయంలో కాకుండా దారుస్థలంలో నిర్ణయిస్తారన్నారు. హైదరాబాద్ను ఎంఐఎం పార్టీ కబంధాస్థానం నుంచి కాపాడదామని పిలుపునిచ్చారు. 3 మున్సిపల్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవాలన్నారు. వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా మత్కేపల్లి సభలో విడుదల చేస్తారు. జూలై 15 నాటికి విడతల వారీగా అన్నదాతల ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున జమ కానున్నాయి. మరోవైపు జూన్ 15 నాటికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5 లోపు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పారు. హైదరాబాద్లో రేపటి నుంచి జూలై 2 వరకు 3 రోజుల పాటు ఏరో మార్ట్ హైదరాబాద్ 2026 సదస్సు జరుగుతుంది. 20 దేశాల నుంచి 400 పైగా విమానయాన రక్షణ కంపెనీలు, 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో తొలి రోజు 38,96,000 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందులు వేశారు. పలు కారణాలతో వేయించుకోలేని మిగిలిన 2,02,000 మంది పిల్లలకు ఈవేళ రేపు ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కల మందు వేయనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలియజేశారు. ఈరోజు జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకునే నిర్ణయాలు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవం జరుపుకుంటారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి, మంచిర్యాల, జగిత్యాల, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందంటూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 9 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లక్ల టైం 8:04 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ వీ గాట్ వాట్సాప్లో మెసేజెస్ కూడా వచ్చేసినాయి. హాయ్ రానా, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రవంతి అండ్ నేను జర్నీలో ఉన్నా అండ్ నా లొకేషన్ మహబూబ్ నగర్ టు మన్ననూరు శ్రీశైలం దగ్గరికి వరకు వెళ్తున్నాను. సో వెదర్ ఇక్కడ కంప్లీట్గా కూల్గా ఉంది అండ్ చాలా బాగుంది అని మనకి మెసేజ్ చేస్తారు. అండ్ అనదర్ మెసేజ్, హాయ్ రానా, దిస్ ఇస్ మోహన్ రంగా ఫ్రమ్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుంచి.

హాయ్ రానా, దిస్ ఇస్ మోహన్ రంగా ఫ్రమ్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుంచి. ఈరోజు సూర్యుడు లేట్, మబ్బులు ఆన్ టైం వచ్చేసినాయి, చల్లని గాలిలో హైదరాబాద్ మొత్తం ఫుల్ కూల్ మోడ్లో ఉంది. అండ్ ఈ అందమైన ఉదయానికి మీ షో ఇంకా స్పెషల్గా ఉంది, శుభోదయం అని చెప్పేసి మనకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ శుభోదయం మీకు, మీ అందరికీ. రైట్, ఇక మీరు నాకు ఇలా వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేదండి. అండ్ యా, హైదరాబాద్లో కూల్ వెదర్ అంతా కూడా, హైదరాబాద్ ఇన్ ద సెన్స్ బాగ్లింగంపల్లిలో ఉన్నారు అండ్ నేను ప్రజెంట్ ఉన్న ప్లేస్లో కూడా కంప్లీట్గా కూల్ ఉంది, కాబట్టి ఇలాంటి టైంలో కాస్త రొమాంటిక్ సాంగ్ వినాలనిపిస్తుంది, కాబట్టి ఈ సాంగ్ మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ లో టైం 8:16 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్ ప్రింట్ హైదరాబాద్ షో. అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్ అనమాట, అంటే అంతర్జాతీయ ఉష్ణ మండలాల దినోత్సవం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్ అంటే మనకి చిన్నప్పుడు సోషల్ బుక్లో ఉంటుంది కదా, జియోగ్రఫీ సబ్జెక్ట్లో ట్రాపికల్ రీజన్ అని చెప్పేసి, సో అదే అనమాట. సో ప్రతి సంవత్సరం జూన్ 29 నిర్వహించబడుతుంది అండ్ ఉష్ణమండలాల ప్రాముఖ్యత, అక్కడ ప్రజలు ఎదుర్కొనే సవాళ్ళు, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న అపారమైన జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటాం అన్నమాట. ఎందుకు ఇంత ప్రాముఖ్యత అండ్ ఎందుకు జరుపుకుంటాం అంటే, ఉష్ణమండల ప్రాంతంలో ప్రాముఖ్యమైన ప్రాంతాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు అండ్ జీవ వైవిధ్యం, అడవులు, సముద్రాలు, వన్యప్రాణులు పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేయడానికి డే జరుపుకోవడం అండ్ వాతావరణ మార్పులు, పేదరికం, ఆరోగ్య సమస్యలు, సహజ విపత్తుల వంటి సవాళ్లను దృష్టి సారించడానికి అండ్ స్థిరమైన అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ప్రపంచ దేశాలు ప్రోత్సహించాలి అని తెలియజేయడానికి ఈ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్ జరుపుకుంటామన్నమాట. అండ్ ప్రపంచ జనాభాలో సుమారుగా 40% మంది ఉష్ణమండలాల ప్రాంతాల్లోనే ఉంటారన్నమాట. అండ్ ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం, వర్షాన్యాలు, అరుదైన జంతు వృక్ష సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయి అండ్ వ్యవసాయం, మత్స్య సంపద, పర్యాటక వంటి రంగాలకు ఈ ప్రాంతం ఎంతో కీలకమైనది అంట. సో ఇందులో మనం బాధ్యతగా ఏం చేయాలంటే, మనం చెట్లు నాటాలి, అడవులను సంరక్షించాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, నీటిని ఆదా చేయాలి, పర్యావరణాన్ని కాలుష్య రహితంగా ఉంచాలి అండ్ ప్రకృతి కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన భూమిని మనం అందరం అందించాలి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్ ఇందుకు జరుపుకుంటారన్నమాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, స్టూడియో క్లాక్ లో టైం 8:30 అవుతుంది. అండ్ ఈరోజు చాలా డే స్పెసిఫిక్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం, అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే అన్నమాట. ఈరోజు భారతదేశంలో గణక శాస్త్ర పితామహుడి పేరు గాంచిన ప్రశాంత చంద్ర మహలనోబోస్ జాతీయ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నమాట. మనం స్టాటిస్టిక్స్ ప్రాముఖ్యతను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అండ్ ప్రభుత్వ విధానాలను, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక ప్రణాళికల్లో గణాంకాల పాత్రను గుర్తు చేయడానికి అండ్ యువతలో గణాంక శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడానికి ఈ డేని మనం జరుపుకుంటామన్నమాట. అండ్ ఈరోజు ఇంకో డే కూడా ఉంది, ఇంకో స్పెసిఫిక్ డే కూడా ఉంది. అది అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం అన్నమాట. అంటే ఉష్ణమండల ప్రాంతాలను పరిరక్షించి గ్లోబల్ వార్మింగ్ ముప్పు నివారణకు సరైన పరిష్కారం కనుగొనడం కోసం ఈ డే జరుపుకోవడం. అండ్ ఈరోజు నేషనల్ కెమెరా డే కూడా అండ్ ఏరువాక పూర్ణిమ దినోత్సవం కూడా అంట అండ్ వట సావిత్రి వత డే కూడా అన్నమాట ఈరోజు, రైట్. సో ఇన్ని స్పెసిఫిక్ డేస్ ఉన్నాయన్నమాట. కెమెరా డే కాబట్టి కెమెరా గురించి కూడా మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్.

స్టూడియో క్లాక్ టైం 8:45 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మన ఇళ్లల్లో చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటుంది కదా, సో ఇంటి నుంచి ఏదైనా సరే శుభకార్యానికి బయలుదేరే ముందు పెరుగు పంచదార కలిపి తినిపించుకోవడం అండ్ తినడం. కానీ ఇది కేవలం సాంప్రదాయమే కాదు, ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారన్నమాట. అండ్ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణ వ్యవస్థను మేలు చేస్తాయి అండ్ పెరుగులో మంచి బ్యాక్టీరియా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయంట. అండ్ పంచదారలోని గ్లూకోజ్ శరీరాన్ని త్వరగా శక్తిని అందిస్తుంది, అందుకే కొంతమంది ఉదయం కొద్దిపాటి పెరుగు పంచదార తింటే రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుందని కొంతమంది చెప్తారు. అండ్ పెరుగులో కాల్షియం, విటమిన్ B12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి, కాబట్టి ఇవి ఎముకల ఆరోగ్యానికి శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో సహాయపడతాయి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఎందుకంటే పంచదారను ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి పరిమితి మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రైట్, సో ఇలా పెరుగు అండ్ షుగర్ మిక్స్ చేసుకుని తింటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అది నార్మల్ ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు కంపల్సరీ సపోజ్ పెరుగుంటే పంచదార అడిగి తీసుకొని నేను కూడా తింటా అంటాను అన్నమాట.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఆకాశవాణి సమయం 9 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సీషెల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు, గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. మధ్యప్రదేశ్లోని నీమచ్ షాజపూర్లో 2 భారీ సౌర విద్యుత్ పార్కులను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వేడు ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి జోషి నీమచ్లో 500 మెగావాట్ల సౌర పార్కును, షాజపూర్లో 450 మెగావాట్ల సౌర పార్కును ప్రారంభిస్తారు. దేశానికి తలమానికంగా ఉండేలా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్ల పైచిలకు నిధులతో 6,000 పైచిలకు కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న 441 హ్యామ్ రోడ్ల పనులకు ముఖ్యమంత్రి నిన్న నల్గొండ జిల్లా కనగల్లో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నేలకొండపల్లి మండలం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తున్నంతకాలం భారత రాష్ట్ర సమితి బలపడుతూనే ఉంటుందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచాశయాలనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరలో ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లాక్ టైం 9:03 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్ ప్రింట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యా, టైం 9 అవుతుంది అండ్ బయట వెదర్ ఇంకా కూల్గానే ఉంది. సో వాట్స్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే? టేక్ యూర్ మొబైల్ అండ్ వాట్సాప్ మీ 4023234822 అనే నెంబర్కి. సో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, వాట్సాప్ ప్లాన్స్ అని చెప్పేసి చూద్దాం. బికాస్ అండ్ ఈరోజు మండే కాబట్టి యాజ్ యూజువల్గా బా మళ్ళా మండే స్టార్ట్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటాం. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు, మీరు నాకు వాట్సాప్ చేసేసండి 4023234822 అనే నెంబర్కి.

సిజిఎస్టీ హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టీ హైదరాబాద్ జోన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

Yes, today clock the time 9:17, and you are listening to Akashwani FM Rainbow 101.9 MHz by Vibrant Hyderabad Show with me, RJ Rana Pratap. And yeah, what's your plans for Monday today? And you can ask me that because ninnadu varuku Sunday unta thandar weekend mood lo unnaru, and that too weather complete ga cool ga undi. And ee roju ga Monday morning level and chaala padakamato even naaku kuda line, but tappadu మీ ముందు రావాలి, మీతోనే ఉండాలి. ఈ త్రీ ఈ ఫోర్ అవర్స్ మ్యూజికల్ జర్నీ మీతో ట్రావెల్ చేయాలి అని చెప్పేసి వచ్చేసిన. అండ్ వీ గోట్ ఎ మెసేజ్, హాయ్ రానా ప్రతాప్, దిస్ ఇస్ మధు. టుడే ప్లాన్స్ కంప్లీట్గా ఎఫ్ఎం రెయిన్బో విందామని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి మెసేజ్ చేస్తారు. అండ్ వీ హ్యావ్ అనదర్ మెసేజ్ ఫ్రమ్ మోహన్. హాయ్ రానా, దిస్ ఇస్ మోహన్. కాలేజ్ వెళ్ళి అటెండెన్స్ కాపాడుకోవడం, క్లాస్లో మెలకువగా ఉండడానికి ప్రయత్నించడం, అండ్ సాయంత్రం ఇంటికి వచ్చి రేపటి ప్లాన్ కూడా ఇదే అని గుర్తు చేసుకోవడం అని చెప్పేసి మోహన్ మెసేజ్ చేశారు ఫ్రమ్ రాగింగంపల్లి. సూపర్, మీ ప్లాన్ సూపర్. ఐ మీన్ ఇప్పుడు కాలేజ్ స్టార్టింగ్ డేస్ కాబట్టి కంపల్సరీ ఇట్లానే ఉంటుంది. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా ఈ విధంగా అయితే ఎగ్జామ్స్లు టెస్టులు అన్నీ స్టార్ట్ అవుతాయి, అప్పుడు ఈ ప్లాన్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మనం, రైట్? సో ఇలా వాట్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే అండ్ ఏమేమి ప్లాన్ చేసుకుంటారు మీరు నాకు వాట్సాప్ చేసేయండి. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

2 o'clock లో టైం 9:24 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ యా హాయ్ రానా దిస్ ఇస్ శ్రవంతి హాయ్ రానా దిస్ ఇస్ శ్రవంతి ఫ్రమ్ హైదరాబాద్. సో మా ఏరియాలో కంప్లీట్గా వెదర్ కూలుకుంది. సో నాకు అస్సలు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, బట్ మండే కాబట్టి ఆ మూడ్లోనే ఉన్నా, వీకెండ్ మూడ్లోనే ఉన్నా కాబట్టి వెళ్ళాలని లేదు, బట్ తప్పదు వీ షుడ్ గో అండ్ మంత్ ఎండ్ కాబట్టి కంపల్సరీ కూడా వెళ్ళాలి, టార్గెట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఐ నీడ్ టు గో అండ్ గెట్ ఆన్ మై వర్క్.

0: అని చెప్పేసి మనకి మెసేజ్ చేశారు. రైట్, సో ఇలా మీరు కూడా వాట్స్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే అండ్ హౌ యు ఆర్ ఫీలింగ్ ఫర్ మండే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి. ఇప్పుడు ఒక చిన్న ప్రోమో వస్తుంది, దాని తర్వాత సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.
1: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి.

స్టూడియో క్లాక్ల టైం 9:40 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది అండ్ అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి, కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే వెహికల్స్ నడిపేవాళ్ళు, ఎస్పెషల్లీ బైక్స్, టూ వీలర్స్ నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ ఎక్కువగా స్కిడ్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. అండ్ మాన్యువల్స్ కావచ్చు, పాత్రలు కావచ్చు, అక్కడక్కడ ఓపెన్ ఉండి లేకపోతే అక్కడక్కడ బ్రేక్ అయ్యి అందులో వాటర్ నిండిపోయి ఉంటుంది కాబట్టి అత్యంత మెల్లగా అత్యంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. బికాజ్ నేను కూడా టూ వీలర్ నడుతా కాబట్టి నాకు ఆ బాధ, ఆ టెన్షన్, ఆ భయం కూడా తెలుసు, రైట్? అండ్ అండ్ బైక్ పైన ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్ మాత్రం అస్సలు ప్రెస్ చేయకండి. అండ్ స్పీడ్లో ఉన్నప్పుడు కానీ, వర్షం పడ్డప్పుడు కానీ ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేయడం వల్ల సడన్గా టైర్ ఆగిపోయి స్కిడ్ అయ్యి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా కొన్ని కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోండి. అండ్ హెల్మెట్ కంపల్సరీ ధరించండి, రైట్? స్టేట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక సాంగ్ తర్వాత కమర్షియల్, దాని తర్వాత మళ్ళీ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: చూస్తావుగా ఈ గాళి ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తారు ఊరు న్యాయం వెనకే.

0: ఎస్, 2 o'clock టైం 9:55 అవుతుంది అండ్ మీరు విన్నారు ఇప్పటి వరకు వైబ్రెంట్ హైదరాబాద్ షో అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ టైం 9:55. సో ఇవాళతో నా షో కంప్లీట్ అండ్ నెక్స్ట్ వీక్ మరో షోతో మీ ముందు ఉంటారు. అప్పటి వరకు వింటున్నానండి ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో 101.9 అండ్ జాగ్రత్త, మాన్సూన్ వచ్చేసింది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త అండ్ డ్రైవ్ సేఫ్లీ. రైట్, సో ఇప్పుడు ఒక కమర్షియల్ తర్వాత మీకు సాంగ్ అండ్ యా నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 10 o'clock వార్తా ముఖ్యాంశాలు వింటారు. స్టేట్యూన్
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్లో మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులామ్తో సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి చౌహాన్ ప్రసంగించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశంలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శిశువు మనుగడ ఎదుగుదల, పోషణ, ప్రారంభ మెదడు అభివృద్ధికి జీవితంలోని మొదటి 3 సంవత్సరాల కీలక ప్రాముఖ్యతను గుర్తించి ఈ కార్యక్రమం పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ముందుకు తీసుకువెడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన వస్తువులు, వైద్య పరికరాల కొనుగోలులో జరిగిన భారీ అవకతవకల ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అప్పటి డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సల అగర్వాల్ను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలోని డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నీరజ్ చోప్రాను అరెస్ట్ చేసింది. తారుమారు చేసిన కొనుగోలు ప్రక్రియల ద్వారా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, మందులు, ఇతర వైద్య వస్తువులను అధిక ధరల కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయని ఎస్సీబీ తెలియజేసింది. కరచీలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మనదేశం తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికా నుడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: actually dead.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Sure.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేస్తారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కూరళ్ళ గ్రామంలో రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. తెలంగాణ రైతాంగ సంస్కృతికి

కార్తీకగా నిలిచే ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఖరీఫ్ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 2 రోజులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో పలు కార్యక్రమాల అనంతరం నితిన్ నవీన్ మధ్యాహ్నం వరంగల్కు బయలుదేరి వెడతారు. భద్రకాళి అమ్మవారాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షులతో సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. సిఎస్ఐఆర్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజనల్ పోస్టల్ సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం రేపు మధ్యాహ్నం డివిజనల్ స్థాయి డాక్ అదాలత్ నిర్వహిస్తారు. హైదరాబాద్ అబిడ్స్లోని జీపీఓ భవనం మొదటంతస్తులోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో డాక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఈరోజు జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకుని నిర్ణయాలు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: Rainbow 101.9.
1: And it's musically yours. Well, instead of fighting or complaining about uncontrollable circumstances like na ki sudden rainstorm ho gaya, train miss ho gayi, life mein kuch unexpected ho gaya, to well iske liye kise zimmedar thehraenge? Apne aap ko? Ji nahi. Accepting the reality jo hai wo gracefully acceptance karna hai. So well, Japanese mein ek phrase hai jo kehta hai ki it can't be helped or nothing can be done. तो माइंडफुल एक्सेप्टेंस ऑफ थिंग्स कंप्लीटली आउटसाइड आर कंट्रोल, हम उसे अननेसेसरी स्ट्रगल करते रहते हैं, उसे हम छोड़ना ही नहीं चाहते हैं, एक ऐसी लड़ाई लड़ने लगते हैं जिससे हमें कुछ नहीं हासिल होगा, किसी को भी कुछ नहीं हासिल होगा. तो इसका एक बहुत ही डीपर मीनिंग भी निकलता है कि हम सिंपली उस चीज़ से हट जा रहे हैं, हम उस चीज़ से रिज़ाइन कर ले रहे हैं. तो वेल, इसके बारे में थोड़ा सा समझेंगे, जानेंगे वेल गाने के बाद. तो बने रहिए आपकी जमीला के साथ, सुनते रहिए आकाशवाणी हैदराबाद.
2: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: Jashne Hyderabad is your afternoon treat.
1: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
0: It's not just food.
1: It's culture, history and flavor rolled into one.
0: Jashne Hyderabad.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: हैं। वेल, मैं खबरों के बाद में, न्यूज़ के बाद में, जहाँ पर हम पुराने गाने सुनेंगे, उस वक्त मैं आपको ये एक छोटा सा एक पैराग्राफ ही समझ लीजिए, इसके बाद मैं पूरा सुनाऊंगी मैं आपको, जो मुझे बहुत अच्छा लगा है। तो वेल, आप हमारे साथ यूं ही बने रहिए, सुनते रहिए आकाशवाणी हैदराबाद।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అంతా ఆ విధంగా జరగాల, మన ఇండియా అంతా అట్లా ఉండాలని కోరుకుంటారు.
1: ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ. Yes, yes. Thank you so much for calling. Thank you. It was nice talking to you. Well, जी हाँ, वैसे इन्होंने कहा कि ये आध्यात्मिक रहना चाहते हैं, लोगों से लोगों की अच्छाई देखना चाहते हैं, जो बुरे लोग हैं वो भी सुधर जाए, तो उनकी बस यही ख्वाहिश है कि सब मतलब पूरा देश अच्छा रहे. Well, that's so nice and kind of him. Well, आप बताइए कि हर किसी का एक इंडिविजुअल ख्वाब तो ज़रूर रहता है, ख्वाहिश ज़रूर रहती है जो पूरी नहीं हो पाती है, कई मुद्दतों से ट्राई करते जाते हैं लेकिन बस है उसके लिए मतलब हम लोग कुछ भी करने के लिए तैयार है, ये हो जाए वो हो जाए और कोशिश भी कर रहे हैं, बट द टाइम हैज नॉट कम. बहुत लोगों की शादी नहीं हो पा रही है, किसी के लिए अच्छी नौकरी नहीं मिल पा रही है, बस ऐसे ही काम चलाओ काम में कर रहे हैं, लेकिन एक ड्रीम जॉब रहता है, एक ड्रीम डेस्टिनेशन रहता है, किसी की शादी वहां पर, ऐसे बहुत लंबी लिस्ट है, तो चाहे तो बहुत ढूंढ ढांग के भी कर सकते हैं, लेकिन हाँ हर किसी के लिए कोई ना कोई ख्वाहिश जरूर है, अरमान है जो बहुत दिनों से पेंडिंग है, तो वो आप बताइएगा, मेरे साथ शेयर कीजिएगा. नंबर है 2323003023 2323481 एंड 2970471715.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్
2: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: वेल सो इट्स 153 एट स्टूडियो क्लॉक और हमने ढेर सारी बातें की हैं. बहुत सारे कॉलर से हमारी बातचीत हुई जहां पर हर किसी के अलग अलग पैरामीटर्स है, हर किसी के अलग अलग लेवल ऑफ ड्रीम्स है, एक्सपेक्टेशंस है. लेकिन हाँ, एक बात तो सबके लिए सही है कि भाई अरमान ज़रूरी है, ख्वाहिशें ज़रूरी है, ड्रीम्स ज़रूरी है, तभी तो हम आगे बढ़ पाते हैं. तो हमारा एक रीज़न रहता है नेक्स्ट करने का. वॉट नेक्स्ट जो है वो हर इंसान को ज़िंदा रखती है. वेल, मेरे साथ अभी वेणु आए हैं जो आपको नेक्स्ट सेगमेंट में आपको एंटरटेन करेंगे, ढेर सारे गाने सुनाएंगे. और हम सब जानते ही हैं कि वेणु की जो अदाकारी है वो बहुत ही खूबसूरत है. द वे ही प्रेजेंट हिमसेल्फ, द वे ही परफॉर्म, उनके हर गाने का सिलेक्शन भी बहुत यूनिक रहता है. तो वेल, अभी तो मैं इस गाने के साथ साथ और वेणु को मैं हैंड ओवर कर दूंगी जहां पर. तो अभी मेरे साथ हम लोग वही बात कर रहे थे, ये मतलब वेणु
2: వారివా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు.
1: అయితే నువ్వు నీ డ్రీమ్ ఏంటి, హీరో అవ్వాలన్నా?
2: అవును కదా,
1: అంతేనా
2: కదా? ఆరడుగులు ఉంటాడా, అందంగా ఉంటాడా? ఉన్నాడు, కానీ ఛాన్స్ రావాలి కదా. ఆర్జే అయిపోయి గొంతు బాగుందని చెప్పేసి
1: అదేంటి
2: డ్రీమ్ అక్కడ ఉంది. కానీ నచ్చింది, ఇది ప్రొఫెషన్ కాకపోయినా ఆ ప్రొఫెషన్ అయినా సరే వర్క్ చేస్తున్నాం. కొన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు, లేట్ గా అవుతుంటాయి.
1: లేట్ గా అవుతాయి, అవ్వవు అని కాదు, బట్
2: ప్రయత్నం చేయాలి.
1: ఇట్ విల్ టేక్ టైం, ఆ టైం రావాలి వేణు, అంతే కదా.
2: అందరూ అందే అంటారు, టైం రావాలి, టైం రావాలని. కొంతమంది రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే డైరెక్టర్ చూసి పిక్ చేశారు, లేదంటే కాలేజీలో నేను ఏదో చెప్తుంటే పిక్ చేశాడు, లేదంటే నేను వేరే అమ్మాయిది వెళ్ళిపోతే నేను వచ్చాను, లేదంటే 110 మందిని సెలెక్ట్ చేస్తే సరిత గారు చెప్పారు ఆ సినిమాలో మరో చరిత్రలో, నేను 108 అమ్మాయిని అయినా నన్ను సెలెక్ట్ చేశారు, ఇలా అట్లాంటి ఛాన్స్ మనకెందుకు రాదు? అట్లా రోడ్డు మీద నన్ను ఎందుకు చూడరు?
1: డెఫినెట్ గా
2: నేను రోడ్డు మీద నడవట్లేదు అనుకుంటా.
1: లేదు లేదు,
2: గాల్లో నడుస్తున్నా.
1: లేదు లేదు, అలా ఏం కాదు. ఒక్కసారి ఇంటెన్షన్స్ మొత్తం చూడు, ఇంటెన్షన్స్ చేంజ్ చేసేసేయి, ఉన్న ప్యాటర్న్ ని కొంచెం చేంజ్ చేయి, డెఫినెట్ గా వస్తుంది.
2: స్టైల్ మార్చేయమంటే
1: ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు, సంథింగ్ ఇస్ లైక్ నో నాట్ హ్యాపెనింగ్ మేబీ, ఏదో ఒకటి ట్రై చేయి, కానీ డెఫినెట్లీ యూ విల్ గెట్ అ ఛాన్స్.
2: ఏదో ఒకటి ట్రై చేయాలి. నేను నెక్స్ట్ జర్నీ హైదరాబాద్ అంటూ, అండ్ ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, మంచి భోజనంతో మంచి రుచికరమైన మాటలు నేను చెప్పేస్తూ ఉంటాను. అలాగే ఇన్వెస్ట్ ఇండియా, ఇండియాలో ఇన్వెస్ట్ ఎలా చేయాలి, అండ్ జర్నీ హైదరాబాద్ లే కాకుండా మన తెలంగాణ స్టైల్లో యాస ఉంటుంది, ప్రాంత భాష ఉంటుంది, మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనం కూడా ఒక మంచి భాషట.
1: అవును,
2: ఇలాంటి బోల్డ్ విషయాలు చెప్తాను
1: చాలా చాలా చాలా. దోస్తో అవి దిఖరేనా, ఆపనే సునా భీ జిస్ తరహ సే కి వేణు హమే ఎంటర్టైన్ కరేగా. సో నేను ఐల్ బి లీవింగ్ విత్ దిస్ నోట్, yes వేణు. సో ఇసీ గానే కే సాత్ అబ్ ఆప్కి జమీలా భీ ఆప్సే విదా లేతీ హై. ముస్కురాతే రహియే, గున్గునాతే రహియే, ఔర్ సునతే రహియే ఆకాశవాణి హైదరాబాద్.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. నేనే మీ వేణువు ఈ సమయంలో పలకరిస్తున్నాను, జస్నీ హైదరాబాద్. అండ్ ఫుడ్ ఫెస్టివల్స్లో బోల్డ్ అన్ని రకాల ఫుడ్ చేసుకుంటాం. ఈ టైంలో మనకు కావాల్సింది ఆవకాయ బిర్యానీ అంటూ ఒక సినిమా వచ్చినా సరే మన వాళ్ళు మాత్రం ఆవకాయ బిర్యానీ ట్రై చేస్తుంటారు. ఏం లేదు, వెరీ సింపుల్, చాలా ఐటమ్స్ అని కూడా అన్ని ఉప్పు కారం సమపాలలో వేస్తే చాలు, అది అస్సలు సూపర్గా కుదిరి తీరాల్సిందే. చాలామందికి వంట రాదు అంటూ ఉంటారు, అబ్బాయిలు మాత్రం సూపర్గా వండేస్తారు. ఆ కాలంలో నలుడు, నిన్న భీముడు, ఈరోజు వేణు అని గొప్పగా చెప్పుకుంటారు నా గురించి కాలు తగినేసి. కానీ అమ్మాయిలు మాత్రం గాజులు వేసుకున్న వంట కన్నా గాజులు లేని వంట బాగుంటుంది అంటుంటారు. కానీ అమ్మాయిలు వంట చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే వయ్యారోతూ ఒలకలు పోస్తూ చక్కగా వంట చేసి పెడతారు కదా, తర్వాత నీట్గా క్లీన్గా ఉంటుంది. అబ్బాయిలు వంట చేస్తే కిచెన్ మాత్రం నీట్గా ఉండదు, మాత్రం ఆ మాత్రం ఒప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు మాత్రం క్లీన్ అండ్ గ్రీన్గా వాళ్ళు ఉంటారు. మనం మాత్రం మాస్ మసాలా ఎక్కడ వస్తువులు అక్కడే తినాలా, గిన్నెలు కడగాల అనేది మనకు ఉండదు. ముందు మనం పొట్ట పూజ అయిన తర్వాతనే మిగతాయి. కానీ ఇలాంటివి కాకుండా తెలంగాణలో చాలా వరకు గ్రామీణ కళలు ఉన్నాయి. మెట్రో వచ్చిన తర్వాత నగరం మారిపోయింది, తెలంగాణలో ఆస్మైన అందమైన పదాలు ఉన్నాయి. ఇలాంటి బోల్డ్ అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు చాలా సొసైటీలో అండ్ ప్రపంచంలో విశ్వంలో పుట్టినరోజు పెళ్ళిరోజు జరుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అందరిని విష్ చేద్దు. అండ్ వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

సమయం. ఒకప్పుడు ప్రతి పండగలో, ప్రతి జాతరలో గ్రామీణ కళల సందడి కనిపించేది. కాలం మారడంతో ఆ కళలకి ఆదరణ క్రమంగా తగ్గిపోతుంది. ఒగ్గు కథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, డప్పు వంటి ఎన్నో కళారూపాలు నేడు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. ఇవి కేవలం వినోదం మాత్రమే కాదు, మన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలకు అద్దం పట్టే కళలు. కొత్త తరానికి ఈ కళల్ని పరిచయం చేయటం మనందరి బాధ్యత. కళాకారులను ప్రోత్సహిస్తేనే ఈ విలువైన వారసత్వం నిలిచి ఉంటుంది. గ్రామీణ కళలు బతికితేనే తెలంగాణ సంస్కృతి తన అసలు అందాన్ని కోల్పోదు. మన మూలాన్ని గుర్తు చేసే ఈ కళల్ని కాపాడుకుందాం, భవిష్యత్ తరాలకి అందిద్దాం. తెలంగాణలో కరువుమవుతున్న కళలు, గ్రామీణ కళలు చాలా ఉన్నాయి. సో నేను మాత్రం ఒగ్గు కథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, డప్పు, మీకు తెలిసినవి ఏంటి కామెంట్ చేయండి. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9, రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది జస్నీ హైదరాబాద్, మీ వేణుతో వింటున్నారు. మెట్రో వచ్చిన తర్వాత మారిన నగరం ఏంటి అంటారా? ఒకప్పుడు ట్రాఫిక్లో గంటల తరబడి గడిపిన ప్రయాణం ఇప్పుడు మెట్రోతో ఎంతో సులభమైంది. సమయాన్ని ఆదా చేస్తూ వేలాది మంది రోజు వేగంగా తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. మెట్రో వల్ల నగరంలో కాలుష్యం తగ్గడంలో కూడా కొంతమేర సహకారం అందుతుంది. మెట్రో స్టేషన్ల చుట్టూ కొంత వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయి. ప్రయాణం అంటే ఒత్తిడి అనే భావనను మెట్రో చాలా వరకు మార్చేసింది. అయితే చివరి మైలు కనెక్టివిటీ, పార్కింగ్ వంటి కొన్ని సవాళ్లు ఇంకా ఉన్నాయి. అయినా మెట్రో నగర జీవన శైలిని మార్చిన ఒక కీలక మౌలిక వసతి ప్రాజెక్టుగా నిలిచింది. వేగం, సౌకర్యం, సమయపాలనకు కొత్త నిర్వచనంగా మెట్రో నేటి నగరానికి గుర్తింపుగా మారింది. మెట్రో వచ్చిన తర్వాత మారే నగరం అంటే ఇలానే ఉంటుంది కదా. సో ఈజీ కన్వెంట్, ఒకప్పుడు అక్కడి నుంచి రావాలంటే చాలా సమయం పట్టింది. జస్ట్ హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్లో వచ్చేస్తున్నాం అంటే ఈజీ కన్వెంటే కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణ యాసలో ఉన్న అందమైన పదాలు, తెలంగాణ యాసలో ప్రతి పదానికి ఒక ఆప్యాయత, ఒక మాధుర్యం ఉంటుంది. బిడ్డ అని పలకరించే పిలుపు కూడా ఆత్మీయత ఉంటుంది. అయ్యా, చెల్లె, తమ్మి, బావ వంటి పిలుపుల్లో ప్రేమ స్పష్టంగా వినిపిస్తుంది. సల్లంగా ఉండు, మస్తుగా ఉన్నావు, గమ్మత్తుగా ఉంది కదా గడుసు పిల్ల, నీ సోకు, ఇగా వంటి పదాలు ఈ యాసకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఈ పదాలు కేవలం మాటలు కాదు, మన సంస్కృతి, మన జీవన విధానాన్ని ప్రతిబింబించే భావాలు. తెలంగాణ యాసలో మాట్లాడితే మాటలకు ఒక సహజమైన అందం, ఆత్మీయత వస్తుంది. ప్రాంతం మారినా, యాస మారినా ఆ మాధుర్యం మాత్రం తగ్గదు. అందుకే తెలంగాణ యాసను ప్రేమించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మన యాసను గౌరవంగా మాట్లాడదాం, మన భాష అందాన్ని తర్వాత తరాలకు అందిద్దాం. ఏమంటారు, తెలంగాణలో బోల్డని పదాలు దాగున్నాయట, వాటి అర్థమేంటో మీకు తెలిస్తే ట్రై చేయండి. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
4: అమ్మగారు ఒట్టి చెప్పండి. అమ్మాయి గారు,
5: ఏంటది
4: అందరిలా చూడరుగా నన్ను మీరు?
5: అంటే
4: ఆ ఏదో నాకు చూసింది మంచు చెడ్డో చేసేస్తూ ఉంటా కదా.
5: అయితే
4: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
5: రాదులే.
4: అంటే?
5: అంటే
4: నేనంటే
5: నువ్వంటే
4: మీకెంతో
5: నాకెంతో
4: ఇష్టం అన్నమాట.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అండ్ ఫుడ్ గురించి అండ్ కుటుంబ సంస్కృతి గురించి తెలియాలంటే ప్రతి ఇంటి వంటింటి జ్ఞాపకాలు తెలుసుకోవాలి. ప్రతి ఇంటి వంటింటికి ఒక ప్రత్యేకమైన కథ, ఒక తీపి జ్ఞాపకం ఉంటుంది. అమ్మ చేతి వంట రుచి కేవలం ఆకలిని కాదు, మనసును కూడా నింపుతుంది. పండగలు, పబ్బాలు, కుటుంబ వేడుకలన్నీ వంటింటి చుట్టూనే తిరుగుతాయి. ఒక వంటక రుచి వెనుక ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలు దాగి ఉంటాయి. తరం మారినా కొన్ని వంటలతో పాటు వాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారం. కలిసి కూర్చొని భోజనం చేయడం అనేది కేవలం అలవాటు కాదు, కుటుంబం దగ్గర చేసే సాంప్రదాయం. అందుకే వంటిల్లు కేవలం వంట చేసే చోటు కాదు, ఎన్నో అనుబంధాలు పుట్టే ప్రదేశం. ఆ రుచుల్ని, ఆ జ్ఞాపకాన్ని, ఆ కుటుంబ సంస్కృతిని మనం కూడా ముందుకు తీసుకెళ్దాం. ఏమంటారంటే, కొంతమంది ఒక చోట తీయటితో చేస్తారు భక్ష్యాలని, మరో చోట పోలేలు అంటారు, మరో చోట బొబ్బట్లు అంటున్నారు. ఇలా రకరకాల పేరుతో పిలిచిన వంటకం స్టైల్, అదే మైదా, అదే స్వీట్నెస్ ఉన్న బెల్లం కలిసి దాంట్లో ఇలాచి పౌడర్ చేసే విధానం ఆప్యాయత అనురాగాలతో రెడీ చేసి పెడుతూ ఉంటారు మన వంటిల్లు జ్ఞాపకాలతో. బోల్ అండ్ స్వీట్స్, మొదటి రోజునే పరిచయం రోజే మొదటి స్వీట్ తిన్నామనుకోండి, ఆహా, ఆ రోజు నుంచి ఎప్పటికీ కంటిన్యూ ఉంటుంది. మొదటి రోజు, మొదటి పరిచయం, మొదటి జ్ఞాపకం, మొదటి కానుక, మొదటి బహుమతి, ఇలా మొదటి ఎప్పుడు కూడా స్పెషల్గానే ఉంటుంది. స్పెషల్ అట్రాక్షన్ ఈజ్ ద బెస్ట్ అట్రాక్షన్ అవుతుంది. అందుకోసం స్పెషల్ వ్యక్తి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యా. సో హైదరాబాద్లో తెల్లవారుజామున కనిపించే నగరం ఎలా ఉంటుంది?

అదే బెంగళూరులో అయితే చాలా చల్లగా కూల్ కూల్గా మంచి మనసుల మధ్య, మంచి మనస్తత్వాల మధ్య తెల్లారిపోతుంటుంది కదా. మన హైదరాబాద్ కూడా అలాగే. తెల్లవారుజామున హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. రోడ్లు నిశ్శబ్దంగా ఉంటాయి, గాలి కాస్త స్వచ్ఛంగా అనిపిస్తుంది. వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసే యువత వేడివేడి చాయ్తో రోజు మొదలుపెట్టే నగరవాసులు కనిపిస్తారు. కూరగాయల మార్కెట్లు, పాలవాళ్ళు, పేపర్ బాయ్స్ నగరం మెల్లగా మేల్కొంటున్న దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చార్మర్ పరిసరాలు, హుసేన్ సాగర్, ట్యాంక్ బ్యాండ్ వంటి ప్రాంతాలు ఉదయ ప్రశాంతతను మరింత అందంగా చూపిస్తాయి. ట్రాఫిక్ రద్దీ మొదలయ్యేలోపు కనిపించే హైదరాబాద్ మరో కొత్త రూపాన్ని పరిచయం చేస్తుంది. రోజంతా పరుగులు తీసే నగరానికి ఈ కొన్ని గంటల నిశ్శబ్దమే ఒక చిన్న విరామం. అందుకే హైదరాబాద్ నిజంగా ఆస్వాదించాలంటే ఒక్కసారైనా తెల్లవారుజామున ఈ నగరాన్ని చూడాల్సిందే. చూడండి ఎంత బాగుంటుందో. పారిశ్రామికవేత్తలు కావచ్చు, తర్వాత ఇంకెవరైనా సరే హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ఆహా ఎంత బాగుంది, ఎంత ప్లెజెంట్గా, ఎంత పీస్ఫుల్గా, ఎంత అందంగా, అసలు ట్రాఫిక్ శబ్దం లేకుండా అనుకుంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ చూడాలి, వేకప్, హైదరాబాదే ది బెస్ట్ అనుకుంటారు. కానీ బెంగళూరు ద బెస్ట్ బెంగళూరు అనుకుంటారు. అండ్ తమిళనాడు పొద్దున్నే సుప్రభాతాలు అవి వినిపిస్తూ డివోషనల్గా ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఏదైనా సరే మనసు హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనసు ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి రావాలన్నమాట. రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా అండ్ టుప్పు టిప్పు అండ్ సునీత గారు పాడిన పాట జానకి వెళ్ళి శ్రీరామ్. ఈ కాంబినేషన్లో మీకు పాట వచ్చేస్తుంది. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. బాగుంటుంది కదా, వింటూ ఉండండి. నేనే జస్ని హైదరాబాద్లో మీ వేణువు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ప్రతి మనిషికి ఒక కంఫర్ట్ ప్లేస్ ఎందుకు ఉంటుంది? ప్రతి మనిషికి మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక ప్రత్యేకమైన చోటు తప్పకుండా ఉంటుంది. అది ఒక ఇల్లు కావచ్చు, ఒక గది కావచ్చు, ఒక చెట్టు నీడ, లేక ఒక చిన్న టీ షాప్ కూడా కావచ్చు. ఆ ప్రదేశం మనకు భద్రత, ఆప్యాయత, ప్రశాంతతను గుర్తు చేస్తుంది. జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా ఆ చోటుకి వెళ్తే మనసు కాస్త తేలికపడినట్టు అనిపిస్తుంది. ఆ కంఫర్ట్ ప్లేస్ అందం వల్ల కాదు, అక్కడ దాచుకున్న జ్ఞాపకాల వల్ల ప్రత్యేకంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ అలాంటి ఒక ప్రదేశాన్ని జీవితంలో ఎప్పుడో ఒకసారి వెతుక్కుంటూ ఉంటారు. మనసు అలసిపోయినప్పుడు ఆ చోటే మళ్ళీ కొత్త శక్తిని ఇస్తుంది. కొన్నిసార్లు ఒక ప్రదేశం కాదు, మనల్ని అర్థం చేసుకునే ఒక వ్యక్తే మన జీవితంలో నిజమైన కంఫర్ట్ ప్లేస్ అవుతాడు. నిజంగా మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఎదురయ్యాడా? మీ కన్నీళ్లలో, కష్టాలలో, ఓదార్పులో, ప్రేమలో, అవసరంలో పెద్దాంట్లో తోడయ్యాడా? అట్లాంటి తోడుగా ఉండే మనిషిని ఎవరు గ్రీన్గా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అంటే తిన్నింటి వాసాలు అంటారుగా, అలా లెక్క పెట్టకుండా, అలా బంగారు బాతుని ఒక్కరోజే చంపేయకుండా, సో ప్రేమగా చూసుకోండి. ఈరోజే పరిచయమైనా లేదంటే కొన్నేళ్ల కింద పరిచయమైనా, జన్మజన్మల బంధంలో అనిపించినా, అయ్యో ఎప్పటి నుంచో పరిచయం అయితే ఇంకా బాగుండి అనిపించినా, మీరు మాత్రం కంఫర్ట్ ఉన్న ప్లేస్ మాత్రం మర్చిపోకండి. ఒక మనిషి తన జీవితాన్ని మొత్తం వెచ్చించి ఒక మనసు కోసం ఆరాట పడుతూ తనకు ప్లేస్ ఇచ్చాడనుకుని ఆ గుండెగుట్లో చోటు ఇంకాస్త బాగుంటుంది. ఏమంటారు, నిజమే అంటారు కదా. అమ్మాయికి నాన్నంటే చాలా ఇష్టం, అబ్బాయికి అమ్మ అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరికీ ప్రపంచం అంతా ఇష్టం. మరి మీ ఇష్టాన్ని ఎవరితో షేర్ చేసుకుంటారు? అది ఆఖరి బ్రీత్, ఆఖరి శ్వాస వరకు ఉండాలి. అలాంటి నీ ఇచ్చితార్థంలాగా, గిచ్చితార్థంలాగా ఎప్పుడు ఉండే మనస్తత్వం ఎవరిది? అది ఎవరిదో గెస్ చేయండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. ఒక పాట, ఒక జ్ఞాపకం, ఒక నగరం. కొన్ని పాటలు వినగానే మనసు ఒక్కసారిగా ఒక నగరానికి వెళ్ళిపోతుంది. ఆ పాటతో కలిసి ఆ వీధులు, ఆ ప్రయాణాలు, ఆ మనుషులు, ఆ జ్ఞాపకాలు కళ్ళ ముందు మొదలుతాయి. ఒక నగరాన్ని గుర్తుపెట్టేది కేవలం దాని భవనాలు కాదు, అక్కడ మనం జీవించిన క్షణాలు కూడా. అందుకే ప్రతి నగరానికి మన జీవితంలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉన్నట్టే అనిపిస్తుంది. హైదరాబాద్ అంటే కొందరికి వర్షంలో చేసిన ప్రయాణం గుర్తొస్తుంది, మరికొందరికి ట్యాంక్ బండ్ సాయంత్రాలు గుర్తొస్తాయి. ఒక పాట వినిపించిన ప్రతిసారి ఆ నగరం మనసులో మళ్ళీ సజీవంగా మారిపోతుంది. అందుకే పాటలు కేవలం సంగీతం కాదు, మన జ్ఞాపకాలను భద్రపరిచే టైం మిషన్లు. మీ జీవితంలో ఒక పాటతో గుర్తుంచే నగరం ఏదంటే నాకు మాయాబజార్. అయ్యో, ఇది నగరం పేరు అంటారా, సినిమా పేరండి. అందులో నేను బాగా ఫుడ్డీనండి. అందుకోసం మంచి భోజనం అంటే వివాహ భోజనంబు టటా టటా టటట అని ఎస్వి రంగారావు లుక్, అలాగే మంచి సీజన్ ఇది పెళ్ళిళ్ళ సీజన్. అందుకోసం అందులో గద పట్టుకొని చక్కగా ఆహా ఆహా అనుకుంటూ మన సావిత్రమ్మ అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట ఇలా అంటుంటే పెళ్ళి విందు భోజనంతో పాటు పాట కనిపించేస్తూ మాయాబజార్ ఎవరిగ్రీన్గా గుర్తుంటుంది కదా. అందుకే ఎప్పటికి కూడా ఎవరిగ్రీన్ ఆర్టిస్ట్లు అంటే అదనమాట. ఒక పాట, ఒక జ్ఞాపకం, ఒక నగరం అంటే నాకు ఇది గుర్తొస్తుంది. మరి మీకు కూడా అదే గుర్తొస్తుంది కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. వేణుతో వింటున్నారు జస్ని హైదరాబాద్.
1: వివాహ భోజనంబు, వివాహ భోజనంబు, నిన్నైన వంటకంబు, దియ్యాల మారి.

రాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లివారు వచ్చిరంట విరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు అంటూ మా పెళ్లివారు వచ్చిరంట అబ్బబ్బబ్బ

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అదృష్టం కంటే అలవాట్లు గొప్పవా అంటే నిజంగా అదృష్టం కంటే అలవాట్లే గొప్పవండి. చాలామంది విజయం వెనక అదృష్టం ఉందని అంటారు, కానీ ఆ అదృష్టాన్ని నిలబెట్టేది మాత్రం మంచి

0: అలవాట్లే. రోజు చేసే చిన్న చిన్న మంచి అలవాట్లే పెద్ద విజయాలకి బలమైన పునాది వేస్తాయి. అదృష్టం ఒకసారి అవకాశం ఇవ్వచ్చు, కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది మన క్రమశిక్షణ. సమయపాలన, నేర్చుకునే తత్వం, కష్టపడే అలవాటు, ఇవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. అదృష్టం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ మంచి అలవాట్లు మాత్రం ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు. విజయం అనేది ఒక్క రోజులో వచ్చిన ఫలితం కాదు, ప్రతిరోజు చేసిన మంచి నిర్ణయాల ఫలితం. అందుకే జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అద్భుతం కాదు, చిన్న చిన్న మంచి అలవాట్లే. అదృష్టం తలుపు తట్టొచ్చు, కానీ ఆ తలుపు తెరిచి ముందుకు నడిపించేది మాత్రం మన అలవాట్లే. మనను బట్టే ఎదుటివాళ్ళు ఉంటారు. మనం మంచి బిహేవియర్తో, మంచి మనసుతో, కల్మషం లేని మనసుతో ఉన్నామనుకోండి, ఎదుటివాళ్ళు కూడా ఇట్లే ఆకర్షితమై మంచి స్నేహం చేస్తారు. అలాంటి స్నేహం నేను ఎదురు చూస్తున్నాను. మరి మీరు కూడా అలాంటి స్నేహితుల్ని ఎంచుకునే ఉంటారు కదా, మీ ఖజానాలో దాచుకునే ఉంటారు కదా, భద్రంగా చూసుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యం.
1: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు ఈ సమయంలో. అయితే మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశ పర్యటనలో భాగంగా మూడవ రోజైన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయగర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన భారతీయ ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో రాష్ట రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. రైతు దేశానికి వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ప్రారంభమైన విపిజీరామ్జీ చట్టం అమలు సమావేశానికి తెలంగాణ తరపున మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా చట్టంపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఒక లేఖను ఆమె కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు వికసిత్ భారత్ అంశంపై జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత క్రమశిక్షణ, ఐక్యత, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ క్రీడల్లో చురుగ్గా పాల్గొని దేశానికి కీర్తి తీసుకురావాలన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శిస్తూ అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేసి డీజీపీ ప్రకటించిన 20,000 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈలో జూన్ 27 జరిగిన 109వ కాన్వొకేషన్లో లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్నే చేతుల మీదుగా 45 మంది అధికారులకు బీటెక్ డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో డిఈ 106 టాపర్ మేజర్ భరతేందు నేగి, డీజీఈఎంఈ గోల్డ్ మెడల్ టెస్ 44 టాపర్ లెఫ్టినెంట్ సాహెబ్ సింగ్ ప్రతిష్టాత్మక ఆట్రాక్ ట్రోఫీని అందుకున్నారు. జమ్మూకాశ్మీర్లో జూలై 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమరనాథ్జీ యాత్రకు సంబంధించి యాత్ర సజావుగా

అగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. జీవితంలో సరైన సమయం నిజంగా ఉంటుందా? సరైన సమయం వస్తే చేస్తాను అని చాలామంది అనుకుంటారు, కానీ జీవితంలో ప్రతి మనిషి కోసం ఒక పరిపూర్ణ సమయం ఉంటుందా అంటే సమాధానం అంత సులభం కాదు. చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాలే ఒక సాధారణ క్షణాన్ని సరైన సమయంగా మార్చేస్తాయి. భయం, సందేహం వల్ల అవకాశాలను వాయిదా వేస్తే ఆ సమయం ఎప్పటికీ వచ్చినట్లు అనిపించదు. ప్రయత్నం మొదలైన చోటే మార్పు కూడా మొదలవుతుంది. పరిపూర్ణ పరిస్థితుల కోసం ఎదురు చూడడం కంటే ఉన్న పరిస్థితుల్లోనే మొదటి అడుగు వేయటం ముఖ్యం. కాలం మన కోసం ఆగదు, కానీ మనం ధైర్యంగా ముందుకు సాగితే కాలమే మనకు తోడవుతుంది. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూడడం కంటే మనమే ఆ సమయాన్ని సృష్టించుకోవడం గొప్ప విషయం. జీవితంలో సరైన సమయం నిజంగా ఉంటుందా అంటే మనం ప్రయత్నం చేయాలి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మొదటి అభిప్రాయం ఎప్పుడూ సరైనదేనా అంటే, ఒక మనిషిని చూసిన మొదటి క్షణంలోనే మనం ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం, కానీ ఆ మొదటి అభిప్రాయం ఎప్పుడు నిజమే అని చెప్పలేం. కొన్నిసార్లు నిశ్శబ్దంగా కనిపించే వ్యక్తి ఎంతో ఆప్యాయంగా ఉంటాడు, మాట్లాడే అవకాశం వచ్చిన తర్వాతే అది తెలుస్తుంది. అలాగే మొదట చాలా బాగానే అనిపించిన వ్యక్తి కాలంతో తన అసలు స్వభావాన్ని చూపించవచ్చు. మన రూపం, మాట, దుస్తులు మాత్రమే ఒక మనిషిని పూర్తిగా చెప్పలేవు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం, సందర్భం, అనుభవం కూడా అవసరం. అందుకే మొదటి అభిప్రాయం ఒక ప్రారంభం మాత్రమే, చివరి తీర్పు కాదు. ఒక మనిషిని నిజంగా తెలుసుకోవాలంటే చూసిన క్షణం కంటే కలిసి గడిపిన సమయానికి ఎక్కువ విలువ ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
2: తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం తిగిణత్వం

Taka jiku tazin gina tom tajanta tarigata gati.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై మీరు వింటుంది. డబుల్ కా మీటా మీ వేణుతో వింటున్నారు. మనల్ని మార్చేది వయసా అనుభవమా? సంవత్సరాలు పెరిగితే వయసు పెరుగుతుంది, కానీ ప్రతి ఒక్కరిలో ఒకే రకమైన మార్పు రాదు. జీవితంలో ఎదురైన అనుభవాలే మన ఆలోచనలు నిర్ణయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఒక చిన్న సంఘటన కూడా కొన్నిసార్లు జీవితాన్ని చూసే కోణాన్ని మార్చేస్తుంది. విజయాలు ఆత్మవిశ్వాసం

నేర్పితే ఆ అపజయాలు ఓర్పు సహనాన్ని నేర్పిస్తాయి. అందుకే వయసు మనకు కాలాన్ని ఇస్తుంది, అనుభవం జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. అనుభవాలతోనే మన మాటల్లో పరిణతి, మనసులో లోతు వస్తాయి. అందుకే మనిషిని మార్చేది కేవలం వయసు కాదు, జీవితం నేర్పిన పాఠాలే. వయసు అందరికీ పెరుగుతుంది, కానీ అనుభవాల నుంచి నేర్చుకున్న వారే నిజంగా ఎదుగుతారు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహం,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసి పట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
2: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
4: FM Rainbow 101.9.
5: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నిశ్శబ్దం కూడా ఒక భాషేనా? ప్రతి భావాన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే వేల మాటల కంటే ఎక్కువ అర్థాన్ని చెబుతుంది. సంతోషం, బాధ, ప్రేమ, కోపం, కొన్ని భావాలు మౌనంలోనే స్పష్టంగా కనిపిస్తాయి. మనం నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు మన నిశ్శబ్దాన్ని కూడా చదవగలుగుతారు. అయితే ప్రతి మౌనానికి ఒకే అర్థం ఉండదు. కొన్నిసార్లు అది ప్రశాంతత, మరికొన్నిసార్లు ఆలోచన, ఇంకొన్నిసార్లు సమాధానం కూడా కావచ్చు. అందుకే నిశ్శబ్దాన్ని బలహీనతగా కాకుండా ఒక భావ వ్యక్తీకరణగా చూడాలి. మాటలు బంధాల్ని మొదలు పెడితే నిశ్శబ్దం వాటి లోతును తెలియజేస్తుంది. అందుకే నిశ్శబ్దం కేవలం మాటలు లేకపోవడం కాదు, హృదయం మాట్లాడే మరో అందమైన భాష. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మనిషికి నిజంగా ఎంత డబ్బు సరిపోతుంది? డబ్బు జీవితం కోసం అవసరం, కానీ జీవితమే డబ్బు కోసం కాదు. కానీ మన అవసరాలు తీరేంత, మన కుటుంబం ప్రశాంతంగా ఉండేంత డబ్బుంటే చాలనిపించే వాళ్ళు ఉంటారు. మరికొందరికి ఎంత సంపాదించినా ఇంకా ఏదో తక్కువే అనిపిస్తుంది. నిజానికి సరిపోతుందనే మాట డబ్బు మొత్తంలో కాదు, మనసు సంతృప్తిలో ఉంటుంది. సంపద పెరగడం మంచి విషయమే, కానీ దాంతోపాటు సమయం, ఆరోగ్యం, బంధాలు కూడా నిలవాలి. ఎందుకంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని, దూరమైన మనుషుల్ని డబ్బుతో ఎప్పుడూ పూర్తిగా తిరిగి కొనలేం. అందుకే సంపాదించడం ఎంత ముఖ్యమో, జీవితం ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. చివరికి మనిషికి సరిపోవాల్సింది డబ్బు కాదు, ప్రశాంతంగా జీవించే సంతృప్తి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.

0: ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
2: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నగరంలో హిడెన్ కెమెరాల నివారణకు అడ్వైజరీ జారీ చేశారు. ట్రయల్ రూమ్స్, రెస్ట్ రూమ్స్లో గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శంషాబాద్లో ల్యాండ్ అవుతున్న ఒక విమానాన్ని లేజర్ లైట్స్ ఇబ్బంది పెట్టాయి. నిన్న రాత్రి ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా విమానానికి లేజర్ లైట్ తాకింది. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత క్రమశిక్షణ, ఐక్యత, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ క్రీడల్లో చురుకుగా పాల్గొని దేశానికి కీర్తి తీసుకురావాలన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమా, పేదల ఇళ్లు కూల్చితే ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటూ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కండువాలు ధరించి జై కాంగ్రెస్ అని నినదించినా ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసినా స్పీకర్కు కనిపించడం లేదని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి కేవలం 4 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ దాఖలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: అంటే
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇన్వెస్ట్ ఇండియా అంటే ఏంటంటే స్టార్టప్ ఇండియా, కొత్త ఆలోచనలు, కొత్త భారత్. ప్రతి పెద్ద మార్పు ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. అలాంటి ఆలోచనలకు దారి చూపించే వేదిక స్టార్టప్ ఇండియా. యువత తమ సృజనాత్మకతను వ్యాపారంగా మార్చుకునే అవకాశాలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాలు వెతికే వారికే కాదు, ఉద్యోగాలు సృష్టించే వారిని కూడా దేశం తయారు చేస్తుంది. టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ప్రతి రంగంలో కొత్త స్టార్టప్లు భారత అభివృద్ధికి తోడ్పడతాయి. విజయం వెంటనే రాకపోయినా ప్రతి ప్రయత్నం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. కొత్త ఆలోచనలకు ధైర్యం, పట్టుదల తోడైతే అవే దేశ ప్రగతికి బాటలు వేస్తాయి. కొత్త ఆలోచనలు నమ్మే యువతే కొత్త భారత్కు నిజమైన శక్తి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మేక్ ఇన్ ఇండియా ప్రపంచానికి తయారీ కేంద్రంగా భారత్ మారితే ఎలా ఉంటుంది? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లక్ష్యం భారత్ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడం. దేశీయ పరిశ్రమలకు ఊతమివ్వడంతో పాటు విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రక్షణ, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతున్నాయి. దీనివల్ల తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. భారత్లో తయారు చేయండి, ప్రపంచానికి అందించండి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. నాణ్యత, ఆవిష్కరణ, సాంకేతికపై దృష్టి పెట్టడం ద్వారా భారత ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందుతున్నాయి. బలమైన తయారీ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. స్థానికంగా తయారీ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ఇదే మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. యువతలో పెరుగుతున్న ఎంటర్ప్రీనర్షిప్ ఏంటంటే ఈరోజు యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాదు కొత్త అవకాశాలను సృష్టించే దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఒక మంచి ఆలోచనతోనే స్టార్టప్ను ప్రారంభించి సహజ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి అనేక రంగాల్లో యువ పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. విజయానికి పెట్టుబడి మాత్రమే కాదు ధైర్యం, పట్టుదల, కొత్తగా ఆలోచించే దృక్పథం కూడా అవసరం. విఫలమైన నేర్చుకుని మళ్ళీ ప్రయత్నించాలనే ఆత్మవిశ్వాసమే నిజమైన ఎంటర్ప్రీనర్గా లక్ష్యం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, డిజిటల్ అవకాశాలు యువతకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఉద్యోగాలు వెతికి యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువత వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తుంది. కొత్త ఆలోచనకు ధైర్యం చెబితే యువత చేతుల్లోనే భారత భవిష్యత్తు మరింత బలంగా రూపుదిద్దుకుంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ రౌడీ గారి పిల్లల సినిమాలో నుంచి ఎమ రంజు మీద ఉంది పుంజు అంటే ఈ పాట వచ్చేసింది. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. చిన్న వ్యాపారం నుంచి పెద్ద బ్రాండ్ వరకు ప్రయాణం ఎలా సాగుతుందంటే, ప్రతి బ్రాండ్ ఒక చిన్నప్పుడు, అంటే మనం చిన్న చిన్నగా ఏదో ఒక బ్రాండ్ని యూజ్ చేస్తుండే, కానీ అలా కాకుండా ప్రతి పెద్ద బ్రాండ్ ఒకప్పుడు చిన్న ఆలోచనలోనే ప్రారంభమవుతుంది. చిన్న పెట్టుబడి, పెద్ద కళ, కష్టపడే తత్వం, ఇవే విజయానికి తొలిమెట్లు. ప్రారంభంలో సవాళ్ళు, నష్టాలు, సందేహాలు సహజమే, కానీ పట్టుదలే ముందుకు నడిపిస్తుంది. నాణ్యత, వినియోగదారుల నమ్మకం, నిరంతర మెరుగుదల, ఇవి ఒక వ్యాపారాన్ని బ్రాండ్గా నిలబెడతాయి. కాలానికి తగ్గట్టుగా మార్పులు స్వీకరించే వ్యాపారులే ఎక్కువ కాలం నిలుస్తాయి. ప్రతి చిన్న విజయం మరింత పెద్ద లక్ష్యాల వైపు తీసుకెళ్తుంది. అందుకే వ్యాపారంలో గమ్యం కంటే ఆ ప్రయాణమే ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. ఈరోజు చిన్నగా కనిపించే

వ్యాపారమే రేపు ప్రపంచం గుర్తించే పెద్ద బ్రాండ్గా మారచ్చు. ఓ రోజు నా గొంతు వినిపించకపోవచ్చు, కానీ ఆల్ ఇండియా రెయిన్బో ఎఫ్ఎం వచ్చిన తర్వాత నా గొంతు ప్రపంచం మొత్తం వింటుంది. ఇదొక పెద్ద బ్రాండే కదా. ఒక పెద్ద బ్రాండ్ వర్క్ చేసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ద గ్రేట్ఫుల్గా, డెడికేషన్గా, హానెస్ట్గా, ఓపిక్గా, సహనంగా, నమ్మకంగా, ప్రశాంతంగా, కూల్గా, వినయంగా, విధేయతగా, అయ్యో ఎన్ని చెప్పుకోవచ్చు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, తో మీ లైఫ్ రంగులమయం.

సిన్నన్న ఈ పాట గుర్తుంది కదా, కొసరాజు రాఘవయ్య గారు రాసిన పాట, రోజులు మారే సినిమా కోసం. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఏరువాక పౌర్ణమి, ఏరువాక పున్నమి అంటారు. అంటే రైతన్నలు చక్కగా ఏం చేస్తారంటే, వర్ష ఋతుల్లో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సవాల మధ్య అరక దున్నటంతో పాటు పొలాలు పనులు మొదలు పెడతారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమని అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం సాంప్రదాయంగా రైతులు ఏరువాక పున్నమి పండుగలు జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు, వాటికి పొంగలి పెడతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకొని పొలాలకు వెళ్ళి దుక్కి దున్నుతారు. ఆ రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగను చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందాలు. ఎద్దులను బాగా అలంకరించేసి పరిగెత్తిస్తారు, వాటి వెనక యువకులు పరిగెత్తిస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండ్లు, బరువైన రాళ్లు కట్టి పరుగులు తీస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు. ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్లలో పనిచేసే జీతగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మొత్తం జీవితం మొత్తం ఇచ్చేస్తారట. నిజం కదా, బాగుంటుంది. సరే ఈ పాట మరి ఒకసారి వినేద్దామా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో, మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 ఇన్బతో మీ లైఫ్ రంగులమయం. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ, కొత్త అవకాశాలు. నేటి వ్యవసాయం కేవలం సంప్రదాయ పద్ధతికే పరిమితం కాదు, సాంకేతికతతో కొత్త దిశగా అడుగులు వేస్తుంది. డ్రోన్లు, సెన్సార్లు, స్మార్ట్ ఇరిగేషన్, ఏఏ వంటి టెక్నాలజీలు రైతులకు మరింత ఉపయోగపడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే మార్గాల్ని ఈ కొత్త పద్ధతులు చూపిస్తున్నాయి. వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, పంట సలహాలు ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే అందుబాటులో ఉన్నాయి. సాంకేతికత వల్ల సమయం ఆదా కావడంతో పాటు పంట నాణ్యత కూడా మెరుగుపడుతుంది. యువత కూడా అగ్రిటెక్ రంగంలో స్టార్టప్లు ప్రారంభించి వ్యవసాయానికి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నారు. రైతు కష్టానికి టెక్నాలజీ తోడెత్తి వ్యవసాయం మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉంది. వ్యవసాయంలో కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ రైతు భవిష్యత్తుకు కొత్త ఆశలు తీసుకొస్తున్నాయి. రైతే రాజు కదా, అందుకోసం జై కిసాన్ అంటూ ఉంటాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మేం సార్. ప్లీజ్ డిటిహెచ్ డిడి ఫ్రీ డిష్లో మీ ఎఫ్ఎం వచ్చే మార్గం సార్, నేను చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తాను సార్. నాకు పంచర్ షాప్ ఉంది కానీ మాది పల్లెటూరు, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావు. డిటిహెచ్లో రేడియో ఫ్రీ వస్తుంటే నాకు చాలా ఆనందం సార్. నేను ఎఫ్ఎం లవర్ బాయ్ని సార్ అంటున్నారు. అయినా సరే న్యూస్ ఆన్ ఎయిర్ అని ఒక యాప్ ఉంటుంది మొబైల్లో, మీరు మొత్తం ప్రపంచం మొత్తం వినవచ్చు. కానీ మీరు ఫ్రీ కావాలనుకుంటున్నారు కాబట్టి డిటిహెచ్లో వచ్చినా సరే దానికి పే చేయాల్సి ఉంటుందేమో నాకు తెలీదు. సో ఈ విషయాన్ని నేను కన్వే చేస్తున్నాను, వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్. అయినా సరే న్యూస్ ఆన్ ఎయిర్లో మీరు ఫుల్గా వినొచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీరు 3 అవర్సే వింటున్నారు అన్నారు కదా, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సమయంలో. అలా కాకుండా మీరు మొత్తం డైలీ విని 24 అవర్స్ వినొచ్చు యాప్లో. అయితే వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు. మహిళా పారిశ్రామికవేత్తలు మారుతున్న భారత ముఖ చిత్రం. నేటి భారతదేశంలో మహిళలు ప్రతి రంగంలో తమ ప్రతిభ నిరూపిస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. ఉద్యోగాలకే పరిమితం కాకుండా కొత్త వ్యాపారాలను ప్రారంభించి మరెందుకు ఉపాధి కల్పిస్తున్నారు. వ్యవసాయం నుంచి టెక్నాలజీ వరకు, ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకు, పరిశ్రమ వరకు తమ ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచనలతో మహిళ పారిశ్రామికవేత్తలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, డిజిటల్ అవకాశాలు, ఆర్థిక సహకారం వారి ప్రయాణానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఒక

ఇలా విజయం సాధిస్తే ఆమెతో పాటు ఒక కుటుంబం, ఒక సమాజం కూడా ముందుకు సాగుతుంది. అందుకే మహిళా సాధికారత అనేది కేవలం వ్యక్తిగత విజయం కాదు, దేశాభివృద్ధికి బలమైన పునాది. మహిళల కలలకు రెక్కలు వస్తే భారత భవిష్యత్తు మరింత ప్రశాంతవంతంగా, ప్రకాశవంతంగా మారుతుంది. నిజమే కదా? అందుకే మహిళలు మహారాణులు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు ఈ సమయంలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. నేనే మీ వేణువుతో వింటున్నారు ఈ సమయంలో. అండ్ మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఏంటి అంటే, జ్ఞాపకాలకి గడువు ఉంటుందా? జ్ఞాపకాలకి క్యాలెండర్లో తేదీలు ఉండవు, కానీ మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. కొన్ని క్షణాల్లో కేవలం కొన్ని నిమిషాలే అయినా జీవితాంతం మన వెంట నడుస్తాయి. మరికొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా

కాలంతో మసగబారిపోతాయి. ఒక పాట, ఒక వాసన, ఒక ఫోటో, ఒక ప్రదేశం చాలు, పాత జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. జ్ఞాపకాల విలువ వాటి కాలంతో కాదు, వాటితో ముడిపడిన భావోద్వేగంలో ఉంటుంది. అందుకే కొన్ని జ్ఞాపకాలు నవ్విస్తాయి, మరికొన్ని కళ్ళను తుడిపిస్తాయి. కాలం ముందుకు సాగినా మనసుకు దగ్గరైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ పాతబడవు. అందుకే జ్ఞాపకాలకి గడువు ఉండదు. వాటిని గుర్తు చేసుకునే మనసు ఉన్నంత వరకు అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అండ్ తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఏంటి అంటే రేడియో సెట్ రావట్లేదు సార్, కర్నూలు నుంచి వస్తుంది ఎఫ్ఎం మంత్రాలయం, మీకు తెలుసా మా 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్, మీరు కనుక సెట్ చేస్తే నాకు మీ ఉగ్గాని బజ్జి తీసుకొచ్చి ఇస్తాను సార్ అని పెడుతున్నారు. ఏంటో ఈ ఆఫర్లు నాకు అర్థం కాదు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, ఎలాగైనా మా ఎఫ్ఎం వచ్చేలాగా చేయాలి, అంతేనా? యా, ట్రై చేస్తారు. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశ పర్యటనలో భాగంగా మూడవ రోజైన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయగర్ ఆలయాన్ని సందర్శించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనున్న 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేయబోతున్నారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలు అందజేస్తారు. వర్షాల కారణంగా మధిరలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుంచి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుంచి 400కు పైగా సంస్థల నుంచి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది అని, నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూసేకరణ, పునరావాసంపై సమీక్షించిన ఆయన, అభివృద్ది, మానవీయతలను సమన్వయం చేస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. దేశ సమగ్ర అభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. బోధన్ పోచంపల్లి నుంచి మార్కండయ్య లక్ష్మి అడుగుతున్నారు పాట ఏంటంటే, తొలిముద్దు సినిమాలోంచి చిట్టిగుమ్మ 12 రెక్కలు కట్టుకుందామనే పాట. మరొకసారి దివ్యభారతి గారిని గుర్తు చేస్తున్నారు ఈ పాటతో. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

0: నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ 24 అనే మూవీలో ఇంచి పాట మహేష్ అడుగుతున్నారు ఏంటంటే, ప్రేమ స్వరములలు అంటే ఈ పాట, మరి సినిమా పేరు కొత్తగా ఉంది అనుకోండి, నేను కూడా 24 సినిమాలో ఇంచి ఈ పాట ప్లే చేస్తాను. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. తర్వాత భాస్కర్ గారు అడుగుతున్న పాట ఏంటంటే బ్యూటిఫుల్ వర్షం మూవీ.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
5: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ చందన అండ్ చంద్రిక అడుగుతున్న పాట నీ చరణం కమలం అంటూ ఈ పాట ఏంటంటే జానకిరాముడు సినిమాలో ఇచ్చి, తర్వాత మీకు ఇంకో పాట ఇచ్చింది తరలి రాధా తనే వసంతం అంటూ రుద్రవీణ సినిమాలో ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ వస్తే తాజా ట్యూన్స్లో. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. నెక్స్ట్ జెన్జీ అంటే యువ కార్యక్రమంలో రిమ్జిమ్ హైదరాబాద్ అంటూ సాహితి చందన రాబోతుంది. అండ్ బోల్డ్ విషయాలు తెలంగాణలో ఇంకొన్ని కబుర్లు చెప్పడానికి, ఎంటర్టైన్ చేయడానికి, ఫుల్ రాక్ చేయడానికి రాబోతుంది. నెక్స్ట్ ఆర్జెక్ట్ వెల్కమ్ చెప్పేద్దాం. అయితే మనకి ఇంకా నేను టాటా బాయ్ బాయ్ చెప్పేస్తాను. ఈ వీక్ నా షో అయిపోయింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతకు సార్ కీస్ మరీ బాబాయ్. అయినా సరే నాకు ఎందుకో కుడిక నదురుతూనే ఉందండి, సాహితి చందన వస్తుందా రాదా అని కొంచెం గెస్ చేస్తున్నాను. అయినా సరే పాట అయిపోయి లోపల రావాల్సిందే. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయ్య, నేనేమి వేణువు.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: తర్వాత కార్యక్రమం ఆరోగ్య జీవనం. బాలల్లో మానసిక వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. డాక్టర్ మధుసూదన్ జోషి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, పిల్లల్లో మానసిక వ్యాధులు రావటానికి గల కారణాలు ఏమిటి?
1: పిల్లల్లో మానసిక రోగాలు రావటం అంటే పెద్దవాళ్లలో అయినట్లనే వీళ్లలో అదే కారణాలు ఉంటాయి, కానీ ఇక్కడ ముఖ్యమైన కారణము వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా తల్లికి రోగాలు వచ్చినా కూడా వాళ్ళకి ఆ రోగాలు రావచ్చు. డెలివరీ అప్పుడు కూడా అంటే కాంప్లికేషన్స్ అయినాయనుకో, ప్రీమాచ్యూర్ డెలివరీ అయిందనుకో, సెవెంత్ మంత్లోనే అయిపోతే కూడా అటువంటి వాళ్ళ బ్రెయిన్ మెదడు చాలా వీక్ ఉంటుంది, దానివల్ల దానికి సరైన పరిస్థితి దొరకకపోతే అటువంటి వాళ్ళలో కూడా మానసిక రోగం రావచ్చు. లేకపోతే వాళ్ళలో మెంటల్ రిటార్డేషన్ అంటే మానసికంగా డెవలప్మెంట్ సరిగ్గా కాక వాళ్ళ తెలివి తక్కువ ఉండేసి వాళ్ళు సమాజంలో ఉండలేకపోవటము, అది జరగవచ్చు. లేకపోతే డెలివరీ తర్వాత కూడా పిల్లల్లో మెనింజైటిస్ ఇటువంటి రోగాలు వచ్చిన తర్వాత మెదడు భాగాలు వీక్ అయిపోయి దానివల్ల కూడా ఇటువంటి రోగాలు రావచ్చు. కొందరు పిల్లల్లో సొమ్మ రోగం అంటాము, అటువంటి రోగం ఉంటే కూడా ఇది రావచ్చు. కొందరు పిల్లల్లో మెటబాలిక్ జబ్బులు అంటే వాళ్ళ కిడ్నీ సరిగా లేదు, హార్ట్ సరిగా లేదు, సో బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా పోక ఆ బ్రెయిన్ వీక్ అయినందుకు దానివల్ల కూడా కొన్ని జబ్బులు రావచ్చు. కొందరు పిల్లల్లో పారివారిక పరిస్థితి అంటే ఎవరు అబాండెంట్ చైల్డ్ అనుకోండి, పుట్టిన తర్వాత ఆ పాపని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయినారు, ఆ పాప కూడా మానసికంగా ఈ జబ్బు వేరేది, నేను ముందు చెప్పిన జబ్బులు వేరేది, ఎందుకంటే అది ఆర్గానిక్ అంటాము అంటే బ్రెయిన్లో ఒక వచ్చిన ప్రాబ్లం వల్ల వచ్చినది, ఇది సామాజిక పరిస్థితి వల్ల వచ్చినది. ఎక్కడైతే అట్లా వదిలేసి పోయిన తర్వాత ఎవరు చూసేవాళ్ళు లేరు, అటువంటిప్పుడు వాళ్ళకి ఎవరు అడాప్ట్ చేస్తే కానీ లేకపోతే వాళ్ళకి ఎక్కడ హోమ్లో పెట్టేస్తే అక్కడ పరిస్థితులు వాళ్ళ వాతావరణం సరిగ్గా దొరకకపోతే దానివల్ల కూడా మానసికంగా వాళ్ళు సరిగ్గా డెవలప్ కాలేకపోతారు, దానివల్ల కూడా అటువంటి జబ్బులు వస్తాయి. తర్వాత స్కూల్ వెళ్ళే పిల్లల్లో స్కూల్ వెళ్ళడానికి భయము, యాంగ్జైటీ, స్కూల్ వెళ్తే ఏమవుతుందో అనేసి ఆ భయము, చదవలేకపోతున్నాను నా గురించి అందరూ ఏమనుకుంటారో అని దానివల్ల భయము, ఆ భయం వల్ల వచ్చే జబ్బులు. తర్వాత 6 to 10 ఆ వయసు గ్రూప్లో కూడా వాళ్లకు తల్లి తండ్రి దూరం అయిపోవటము, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్లో పోయి వీళ్ళు ఎవరితోనో ఉండాల్సింది వచ్చింది అనుకో, లేకపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ బాగాలేరు, వాళ్ళ వల్ల వీళ్ళకు వేరే పదార్థాలు అలవాటు పడేసి దానివల్ల రావచ్చు. ఇక 10 సంవత్సరాల తర్వాత జనరలీ ఆడపిల్లల్లో ప్యూబర్టీ అప్పుడు వాళ్ళకు మెన్సెస్ మొదలైనప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళకు ప్యూబర్టీలో వాళ్ళకు అర్థం కాదు, ఎందుకు నా శరీరం ఇట్లా అయిపోతుంది, ఈ నా శరీరం ఇట్లా ఎందుకు డెవలప్ అవుతుంది, మగపిల్లలకి అట్లా అవుతలేదు నాకెందుకు అవుతుంది అనేసి వాళ్ళు పరిస్థితిలో పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రి కానీ ఎవరైనా కూర్చొని నచ్చ చెప్పి ఇది కరెక్టే అనేది చెప్పకపోతే వాళ్ళు ఒంటరిగా ఉండి దాంట్లోనే మనసులో ఆలోచించుకుంటా జబ్బులో పోవచ్చు. ఇప్పుడు మగపిల్లల్లో కూడా ఆడపిల్లల తరఫు అట్రాక్షన్ ఎక్కువ రావడము, వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడతలేరు అనేసి, మన విలువ తక్కువ ఉన్నదా అనేసి అటువంటి ఆలోచనలు, ఇవన్నీ సైకాలజికల్ కారణాల వల్ల కూడా వాళ్ళ మనసు మీద ప్రెషర్ వచ్చేసి వాళ్ళు ఇటువంటి జబ్బులు తెచ్చుకోవచ్చు.
0: డాక్టర్ గారు, మీరు చెప్పారు పిల్లల్లో మానసిక వ్యాధులు రావడం గల కారణాలు ఏంటో మీరు తెలియజేశారు. అయితే ఈ పిల్లలు ఈ మానసిక రోగంతో బాధపడుతున్నారు అని ఎలా గుర్తించాలి?
1: అది అంటే ఆ వయసులో ఉన్న అందరు పిల్లలతో మనం కంపేర్ చేస్తాము, కంపేర్ చేసి వీళ్ళందరూ 1 ఇయర్ ఏజ్ పిల్లలు, వీళ్ళందరిలో కొందరికేమో నిలబడటం నడవటం వచ్చేసింది, కొందరికి రాలేదు, కొందరేమో అమ్మ నాన్న అంటున్నారు కొందరు అంటలేరు, కొందరికేమో ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఒక భాగం వీక్ ఉంది, వాళ్ళు సరిగ్గా నడవలేకపోతున్నాము, ఇటువంటి లక్షణాలు కనబడించినప్పుడు మనం వెంటనే వాళ్ళకు తీసుకు

0: పోయి వాళ్ళ డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయించామంటే అప్పుడు మనకు తెలుస్తుంది కి వీళ్ళలో ఈ వీక్నెస్ ఉంది, దీనివల్ల ఇటువంటి జబ్బులు రావచ్చు, ఇన్ ఫ్యూచర్ వాళ్లలో పెరుగుదలలో ఈ వీక్నెసెస్ వచ్చి ఇంకా జబ్బు ఎక్కువ కావచ్చు, సో దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, దానికి ఎలా ట్రీట్ చేయాలనేసి మనం ఆలోచన చేసి దానికి ముందే హెల్ప్ చేసామనుకో. ఎందుకంటే కొందరు పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు కొందరు పిల్లలు మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటారు, కొందరు పిల్లలు లాంగ్వేజ్లో వీక్ ఉంటారు, కొందరు పిల్లలు రాయటంలో అంటే రైటింగ్ డిజబిలిటీ అంటాము, లెర్నింగ్ డిజబిలిటీ అటువంటివి ఉన్నాయంటే అప్పుడు చిన్నప్పుడు వయసులోనే మనం తెలుసుకొని హెల్ప్ చేశామా, వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా రావచ్చు. అది చెయ్యకపోతే వాళ్ళలో మనసులో ఒక తప్పుగా ఒక భావన వచ్చేసి వాళ్ళు ఇంకా మానసికంగా డిప్రెషన్లో పోయి లేకపోతే నేను వేస్ట్ ఏం పనికి రాను అనేసి కొందరు అయితే ఆత్మహత్య వరకు కూడా పోతారు.
1: పిల్లల్లో మానసిక వ్యాధులు ఉన్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
0: ట్రీట్మెంట్స్లో నేను చెప్పిన ఈ స్కూల్ బిహేవియర్ ఇటువంటి దానికి లేకపోతే బెడ్ వెట్టింగ్ అంటాము అటువంటి దానికి టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్లకు వేరే అంటే బిహేవియరల్ ట్రైనింగ్ చేసి మనం వాళ్ళకు దీంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ ఎవరికైతే పుట్టకంలో ప్రీమాచ్యూర్ అన్నానే నేను, అట్లా ముందు పుట్టిన వాళ్లలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, దానికి ఫిజియోథెరపీ కానీ ట్రైనింగ్ కానీ అటువంటివి కూడా యాడ్ చేసి మనం తీసుకురావచ్చు. ఇప్పుడు కొందరికి డిప్రెసివ్ జబ్బులు యాంగ్జైటీ జబ్బులు ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళు ప్రతిదానికి దిగులు పడతారు, భయపడతారు, నాతో ఇది కాదేమో అనేది ఏది చేయడానికే ముందుకు పోరు. అటువంటి వాళ్లకు సాహసం చెప్పేసి వాళ్ళకు బిహేవియర్ ట్రైనింగ్ ఇస్తాము. లేకపోతే కొందరు పిల్లలు ఈ యానిమల్ ఫోబియాస్ అంటాము, స్కూల్ ఫోబియాస్ అంటే జంతువులకు భయపడతారు, అటువంటి దానికి కూడా బిహేవియర్ ట్రైనింగ్ ఉంటుంది అటువంటివి. కానీ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా స్కిజోఫ్రెనిక్ ఉన్నారు, ఫ్యామిలీలో ఎవరైనా పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఉన్నారు, సో వీళ్లకు ఆ లక్షణాలు రావచ్చు. అంటే ఎట్లయితే మనం అంటాం కదా, ఆ విశ్వామిత్రుడిలాగా ఉన్నాడు వీడు, ఎప్పుడు చూస్తే కోపానికి వస్తాడు, ఆ వశిష్ఠుడిలాగా కాదు. ఎందుకంటే ఆ లక్షణాలు మనకు కనిపిస్తాయి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఈ మనిషి ఎవరితో పోట్లాడరు, అందరి మాట వింటాడు, అందరు ఆ మనిషి పిల్లలు అటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ఇప్పుడు పేరెంట్స్ ద్వారా కానీ జెనెటిక్గా రాకపోతే ఈ మానసిక వ్యాధులు అనేవి వాళ్ళ స్నేహితుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా?
0: స్నేహితుల వల్ల వచ్చేది సైకలాజికల్ డిజార్డర్లు అంటే సెపరేషన్ యాంగ్జైటీ లాగా, ఎవరైతే చాలా క్లోజ్గా ఉన్నాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళతో విన్నాను, సడన్గా వాడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నాకు ఎవరు స్నేహితులు లేరు, వేరే వాళ్ళు అందరు నాకు ఎక్కిరిస్తారు, నేను వీళ్ళతో ఎట్లా ఉండాలి, దానివల్ల వాళ్ళకి మనసుకి బాధ వచ్చే అది దానికి జబ్బు అన్నాము, అది బాధ. ఆ బాధని మనం కూర్చొని నచ్చ చెప్పి ఆయనకు బిహేవియర్ ట్రైనింగ్ చేసి మనం తీసుకొని. కానీ డిప్రెషన్ అనేది పిల్లల్లో కూడా సైకోసిస్ రావచ్చు, ఇన్ఫంటైల్ ఆటిజం అంటాము, ఆ ఆటిజం బీమారి ఉన్న వాళ్లకు హెల్ప్ చేయాల్సింది వస్తుంది. కొందరికేమో కొన్నిసార్లు మందులు ఇవ్వాల్సింది వస్తుంది. జనరల్గా 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మందులు ఎక్కువ వాడము, కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువైన, ఎందుకంటే నేను నిలోఫర్లో చైల్డ్ సైకియాట్రిక్లో పనిచేశాను, ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను, సో అక్కడ చూసిన వేరే వేరే లక్షణాల పిల్లల్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలో అది చూసి, ఎవరికైతే సైకలాజికలే ఉంది, ఇంట్లో పరిస్థితుల్లో ఉన్నది, వాళ్లకు బిహేవియర్ ట్రైనింగు, వాళ్లతో కూర్చొని మాట్లాడి నచ్చ చెప్పి వాళ్ళకు ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ చేసి మనం బయటికి తీసుకురావచ్చు. కానీ ఎవరికైతే ఫ్యామిలీలో హిస్టరీ ఉంది డిప్రెషన్ది, స్కిజోఫ్రీనియాది, ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో సైకోపాథిక్ జనాలు ఉన్నారు, అంటే దోపిడీ చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే అటువంటి వాళ్ళకు చిన్నప్పుడే అంటే వాళ్ళలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడటము, తప్పు దారిన పోవటము, తప్పు పనులు చేయటము, అటువంటి వాళ్లకు ముందే చూసుకొని జ్యువెనైల్ డెలిక్వెన్సీ అంటాము, సో అటువంటి దానికి ముందటి నుంచే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి వీలుంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మానసిక వ్యాధులకి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు?
0: ఫస్ట్ తొందరగా హెల్ప్ తీసుకోవటం, రెండోది పేరెంట్స్ ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని సహాయం చేస్తే తప్ప వేరే మార్గం ఉండదు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకుపోయినాము అంటే అక్కడ అసెస్మెంట్ చేసి వాళ్ళ డెవలప్మెంట్ అసెస్మెంట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ అసెస్మెంటు, వాళ్ళ పరివార

0: సిచ్యువేషను, వాళ్ళ శారీరకంగా అంటే కొందరు పుటకంతోనే వచ్చింది అనుకో మెంటల్ హ్యాండిక్యాప్, వాళ్లకు హెల్ప్ చేయడం వేరేగా ఉంటుంది. కొందరు పుటకంతోనే ఫిట్స్ ఉంటాయి, అటువంటి ఫ్యామిలీస్కి సెరిబ్రల్ పాల్సీ ఉన్నదనుకో అటువంటి వాళ్ళకి అప్పుడు తెలుసుకొని వాళ్ళకి డబ్బు ఫిజియోథెరపీ మందులు స్పెషల్ స్కూల్స్ అవి అన్నీ మనం చేయొచ్చు. ఎక్కడైతే ఫ్యామిలీ పెథాలజీ ఉంది, ఫ్యామిలీలో అందరు రోజు పొట్లాడుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ థెరపీ చేసి ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి కూడా చేయాలి. అంటే ఈ విషయం చాలా క్లిష్టమైన విషయం, ఇంత ఈజీ కాదు.
1: డాక్టర్ గారు, ఈ మానసిక వ్యాధి ఉంది పిల్లలకు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సమాజంలో ఓ ఇలా పిల్లలు మానసిక వ్యాధి ఉందని చూసే విధానంలో కొద్దిగా గొప్ప మార్పు ఉంది. ఈ మార్పు నుంచి వాళ్ళు బయటపడటం ఎలా, వాళ్ళు తమ పిల్లల్ని ఎలా చూసుకోవాలి?
0: చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే ముందు ఈ సైకలాజికల్ సైకాట్రిక్ ప్రాబ్లం ఏముందంటే మన ఫ్యామిలీలో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా ఇటువంటి జబ్బు ఉన్నట్లా అనిపించింది, లక్షణాలు కనిపించినాయి అంటే పోయి హెల్ప్ తీసుకోవాలన్నా వద్దా, నలుగురిలో తెలిసిపోతే మన ఫ్యామిలీనే వాళ్ళు మెంటల్ ఫ్యామిలీ అనేది పక్కన పడేస్తారేమో, ట్యాబు వీడి దగ్గర పోదు, వీళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు అనేసి మనకు సోషల్లీ ఐసోలేట్ చేసేశారు, అటువంటి పరిస్థితులు జరగవచ్చు. దానికోసం ఇప్పుడు ఈ కాలంలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టీవీలో రేడియోలో అన్నింటితో ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చి ఇటువంటివి కూడా జబ్బులు దాని కూడా పరిష్కారం ఉంది, వీళ్ళకు కూడా అందరితో ఉండటానికి వీలుంది, వీళ్ళు ఎవరితో చెడుగా ప్రవర్తించే అవసరం లేదు అనేసి ఈ సోషల్ ఎడ్యుకేషన్ కనుక మనం చేయగలిగితే దాని హెల్ప్ ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, పిల్లలు మానసిక వ్యాధుల బారిన పడకుండా ఎలా పెంచాలంటారు?
0: అంటే ముఖ్యంగా నేను అనేది చిన్న పిల్లల్లో వాళ్లకు వాతావరణం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు తిండి ఆహారం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు అన్ని డెవలప్ అంటే కొందరిలో చిన్నప్పటి నుంచే మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించింది అనుకో వాళ్లకు దాంట్లో డెవలప్ చేయడానికి, కొందరికి స్పోర్ట్స్లో ఉన్నదనుకో అది ముందే చూసుకొని వాళ్ళకి దాంట్లో తీసుకుపోయినామంటే, కొందరికేమో మ్యాథ్స్లో వీక్ ఉన్నారు వాళ్లకు సబ్జెక్ట్స్ నేర్పించేసి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే, అంటే ముందటి నుంచే వాళ్ళ పరిస్థితిని అనుకూలంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇటువంటి జబ్బులు ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆటిజం ఉందనుకో, స్కిజోఫ్రీనియా ఉందనుకో, డిప్రెషన్ అది జెనెటిక్గా వచ్చినాయి, దానికి ట్రీట్మెంట్తో పాటే మనం చేయొచ్చు. దానికి ఎంతవరకు సాయం చేస్తామో మనము 100% చేయడానికి ఉండదు, కానీ వీళ్లకు ఈ వేరే వాళ్ళకైతే మనం 100%గా బయటికి తీసుకురావచ్చు. అందుకనేసి తొందరగా తెలుసుకొని వాళ్ళకి కనుక మనం సరైన హెల్ప్ ఇచ్చామా, డెవలప్మెంట్ ఛాన్స్ ఇచ్చామా, వాళ్ళు నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మధుసూదన్ జోషి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

ఇప్పటి వరకు ఆరోగ్య జీవనం శీర్షికన బాలల్లో మానసిక వ్యాధుల నివారణ చర్యల గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కన్రాతి.

గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్. ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ అండ్ జీ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, హాయ్ జెన్జీ పీపుల్. వాట్సాప్ మీ స్క్రోల్ని కాసేపు ఆపండి, మీ స్మైల్ని మాత్రం ఆన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మొదలవుతుంది మన జెన్జీ షో. ట్రెండింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్, అరే నిజమే కదా అనిపించే విషయాలతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం? జెన్జీ మోడ్ ఆన్ చేసి షోలకి వెళ్ళిపోదాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ జెన్ జీ విత్ మీ ఆర్జె చందన. రెయిన్బోతో మీ జీవితం రంగుల్మయం. ఈ మధ్య ఒక చిన్న విషయం గమనించారా? ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫుడ్ టేబుల్ మీదకి రాగానే ముందుగా ఏం చేస్తాం? ఆగండి, ఫస్ట్ ఒక ఫోటో లేదా ఒక స్నాప్లో వేయడం అంటూ మొబైల్ బయటికి మాత్రం వస్తుంది. ఏదో ఒక మంచి యాంగిల్ సెట్ చేసుకోవాలి, మంచి లైటింగ్ ఉండాలి, ఇంకో ఫోటో తీసుకోవాలి, ఇంకో బూమరాంగ్ తీసుకోవాలి, ఇలా బిజీ అయిపోతాం. ఇలా ఫుడ్ చల్లారిపోయినా పర్లేదు కానీ ఫోటో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి అనిపిస్తుంది. నిజానికి ఇందులో తప్పేం లేదు, ఎందుకంటే మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడం కూడా ఒక ఆనందమే కదా. కానీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మనం ఆ మూమెంట్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నామా లేక క్యాప్చర్ చేస్తున్నామా? ఫ్రెండ్స్ అందరం కలిసి నవ్వుకుంటున్నప్పుడు, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు కెమెరాని పక్కన పెట్టి ఆ క్షణాన్ని ఆస్వాదించడం కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి అందమైన మూమెంట్కి ఫోటో అవసరం లేదు. కొన్ని జ్ఞాపకాలు గ్యాలరీలో కాకుండా మనసులో ఉంటేనే జీవితాంతం గుర్తుంటాయి. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: అరే ఒక్కలికి ఒక దిలు కాకుంటే రెండు మూడు ఉంటాయా? ఏం మాట్లాడుతున్నావు, ఏం పాడుతున్నావు? నోటికొచ్చింది పాడుడేనా?
1: సప్పుడు చెయ్యకుండా చెప్పేది వినవా.

0: FM Rainbow 101.9.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ 1 2 2 2 2 జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయూరి చిచి నాటమయూరి కుమారి నమలి నమలి ఆటా పాట నేడే చూడండి కాస్కో రాజా ఏస్కో బాజా.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈ మధ్య ఒక మంచి ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు చాలామంది జెన్జీస్ ఒక విధంగా ఒక విషయంపై బాగా ఫాలో అవుతున్నారు ఒక విషయాన్ని. అదే సెకండ్ హ్యాండ్ షాపింగ్ లేదా థ్రిఫ్టింగ్. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ అంటే చాలామంది వెనక అడుగు వేసేవారు, కానీ ఇప్పుడు ఫ్యాషన్ అంటే బ్రాండ్ కాదు, స్టైల్ అనేది ఇండివిజువల్స్ చాయిస్ అని చాలామంది నమ్ముతున్నారు. పాత జాకెట్స్, వింటేజ్ షర్ట్స్, బుక్స్, ఫర్నిచర్ ఇవన్నీ మళ్ళీ ఉపయోగించడం వల్ల మనీ సేవ్ అవుతుంది, వేస్ట్ కూడా తగ్గుతుంది. ఇది కేవలం ట్రెండ్ మాత్రమే కాదు, మన ఎన్వైరన్మెంట్కి కూడా చాలా మంచిది. కొత్తది కొనడం తప్పు కాదు, కానీ ఉన్న వస్తువుకి ఇంకో జీవితం ఇవ్వడం కూడా ఒక మంచి ఆలోచనే కదా, ఏమంటారు? ఎస్, నాకైతే చాలా బాగా అనిపించింది. దట్స్ చాలా వరకు కూడా ఫర్నిచర్ని రీయూజ్ చేయడము అలా చాలామంది చేస్తున్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

జీఎస్టీ హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జీఎస్టీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జీఎస్టీ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జీఎస్టీ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజీఎస్టీ హైదరాబాద్ జోన్.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
3: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీకు ఒక చిన్న క్వశ్చన్, చివరిసారిగా మీరు కొత్తగా ఏదైనా నేర్చుకుందెప్పుడు? ఏదైనా ఒక కొత్త రెసిపీ, ఒక కొత్త ఇంగ్లీష్ వర్డ్, ఒక కొత్త డాన్స్ స్టెప్, లేదా ఒక కొత్త స్కిల్. ఈరోజు ప్రపంచం చాలా ఫాస్ట్గా మారుతుంది బాస్, టెక్నాలజీ మారుతుంది, జాబ్స్ మారుతున్నాయి, మన జీవన శైలి కూడా మారుతోంది. అలాంటి సమయంలో మనం కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. రోజుకు 15 నిమిషాలైనా ఒక స్కిల్డ్కి సంబంధించిన వీడియో చూడండి, లేదా ఒక ఆర్టికల్ చదవండి, లేదా కొత్త స్కిల్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే లెర్నింగ్కి ఏజ్ ఉండదు. ఈరోజు నేర్చుకున్న చిన్న స్కిల్ రేపు మీ కెరీర్ని కూడా మార్చేయచ్చు. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz అండ్ జీ విత్ మీ ఆజి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఫ్రెండ్స్, మనం చాలాసార్లు టైం లేదంటుంటాం, కానీ ఫోన్లో స్క్రీన్ టైం రిపోర్ట్ చూసారా ఎప్పుడైనా? రోజుకు 2 గంటలు, 3 గంటలు, కొన్నిసార్లు 5 గంటల కంటే ఎక్కువ కూడా ఉంటుంది. అందులో చాలా టైం రీల్స్, షార్ట్ వీడియోస్, ర్యాండమ్ స్క్రోలింగ్ ఇలా వెళ్ళిపోతుంది. ఒక్కసారి లెక్క చేయండి, రోజుకు 1 గంట అంటే నెలకి 30 గంటలు. ఆ 30 గంటల్లో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఒక బుక్ చదవచ్చు, ఒక హాబీ స్టార్ట్ చేయొచ్చు. టైం లేదని కాదు, టైం ఎక్కడ వెళ్తుందో గమనించడం ముఖ్యం. సో ఇక నుంచి టైం లేదని కంప్లైంట్ చేయడం కంటే జస్ట్ ఒక్కసారి ఆ టైం మేనేజ్మెంట్ని ఒకసారి రీచెక్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎస్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

Yes, welcome. Hello, Rainbow. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో విత్ మీ ఆజ్ చెందిన రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మనందరికీ ఇష్టమైన మీ మా మనందరి ఫేవరెట్ లైవ్ షోకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో మీకు వచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి, నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0402323 4821 0402970471 5. సో మీరు నాకు కాల్ చేసి మీకు వచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ నాతో షేర్ చేసుకోండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో విత్ మీ ఆజ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ విత్ మీ ఆర్జే చందన. హెల్లో రెయిన్బో. ఎస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు వచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అని. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అండి చందన మేడం గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచిగా మాట్లాడతారు, అందుకనే అడ్జాయిండి, మంచిగా మాట్లాడబెట్టేయండి. నేను, నాకు ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇకపోతే ఓలేటి ప్రభాకర్ రావు గారి మనవరాలు హర్ష పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా రెయిన్బో తరపు నుంచి అండి.
0: ఓకే అండి.
1: ఇకపోతే ట్రాఫిక్ వస్తే మేడం 1978 లే అండి, నేనైతే నాటక రంగంలోను సినీ రికార్డింగ్ డాన్స్ లైన్ ఉండే అని మీకు తెలుసో తెలవండి, ఇప్పుడు ఇప్పుడైతే లేవులే అండి. దేనికైనా సరే అండి, గణపతి నవరాత్రికి, దేవి నవరాత్రికి, ఉగాదికి, శ్రీరామనవమికి అండి 9 రోజులు చేసేవారండి. హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ డాన్సులు, నాటకాలు వేసేవారండి. అప్పుడు సినీ రికార్డింగ్ డాన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గా నటించేవాడిని అండి, యాక్ట్ చేసేవాడిని అండి. యాక్ట్ చేస్తుంటే ఫ్యాన్స్ ఉంటారు అండి, అప్పుడు అక్కినేని నాచుల ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ అండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ 10 రూపాయి కాగితాలు, అప్పుడు రూపాయి కాగితాలు ఉండేయండి, రూపాయి కాగితాలు 10 కాగితాలు దండగుచ్చి రికార్డు అవగానే అండి మెల్ల వేసారండి, అందరూ చాలా చప్పట్లు కొట్టారండి. 10 రూపాయలు అంటే చాలా ఆనందం అండి, చాలా సంతోషం వేసింది అండి మేడం. 10 రూపాయలు చాలా ఎక్కువ అండి ఆ టైంలో 78 లేండి మేడం. మీరు కూడా కొంచెం హర్ష గారికి, ఓలంటి ప్రభాకర్ మనవరాలు గారికి కొంచెం థ్యాంక్స్, శుభాకాంక్షలు చెప్పండి మేడం, పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: ఓకే అండి, హర్ష గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అదన్నమాట సంగతి, మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే రివార్డ్స్ కానీ ఒక మెచ్చుకోలు కూడా ఒక్కొక్కసారి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది, అది మనకి మోటివేటింగ్గా కూడా ఉంటుంది. సో అలా మీ లైఫ్లో మీకు అందిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. ఈ సాంగ్ తర్వాత మళ్ళీ కాల్ తీసుకుందాం. ఇంటిని ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. హెల్లో రెయిన్బో విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీకు వచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అని. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దా. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: గుడ్ ఈవినింగ్ అమ్మా చందన. ఇప్పుడు మా అమ్మాయి పాట పాడుతున్న వాళ్ళకంటే రేడియోలో వాళ్ళు పాడే బదులు మన చందన పడితే బ్రహ్మాండంగా ఉంటుంది పాట.
4: అయ్యో, ఇట్స్

0: చెప్పండి.
1: నీ గొంతు,
0: ఐ
1: నీ గొంతు
0: థింక్
1: ఎంత
0: రమణయ్య
1: దారుణంగా.
0: గారు అనుకుంటున్నా. రమణయ్య గారేనా?
1: రమణయ్య గారే.
0: ఎస్ చెప్పండి రమణయ్య గారు. బెస్ట్
1: నీ
0: సర్ప్రైజ్
1: గొంతు,
0: ఏంటి?
1: నీ గొంతు చాలా బాగుంది. సరే సంతోషము. ఇంకోటి నాకు సర్ప్రైజ్, నాది 80వ బర్త్డే మా విలేజ్ లో జరుపుకున్నాం అనమాట. 80 అంటే అదే ఇప్పుడు 82. 80 బర్త్డే చేసినప్పుడు మా నాకు నేను విలేజ్ లో ఉన్నాను. మా పిల్లలు ముందు కూతురు వచ్చింది, కూతురు అల్లుడు వచ్చారు. ఏమంటే మీ శ్రీశైలం బలం వచ్చినామన్నారు. సరే అని అనుకున్నాము. తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు, మా చిన్న అబ్బాయి వచ్చాడు. చిన్న అబ్బాయి కోడలు పిల్లలు మా అమ్మాయి మనవడు మా అమ్మాయి కొడుకు అంతా వచ్చారు. ఏమో అంతా ఇట్లా వచ్చారు తను అనుకున్నాక నాకేం తెలియలే. తర్వాత మా చిన్న అబ్బాయి ఏం చెప్పినా అంటే, అయ్యా నువ్వు టెంపుల్ లేకపా, ఇది ఇది బర్త్డే కదా అని. అవునా నా బర్త్డే ఏం వచ్చానంటే, లేదు మీరు వచ్చినా మామూలుగా జనరల్ గా వచ్చినామన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి అమ్మవారి కన్యకాపురేశ్వర దేవస్థానంలో ఒక మహారాజా కుర్చీ వేసి అందరిని పిలిచి, సుమారుగా 200 మందిని పిలిచి, అందరి రాజకీయ నాయకులను వాళ్ళను వీళ్ళందరినీ పిలిచి గిఫ్ట్ చేసి, మా ఆర్యవేద సంఘం వాళ్ళు వాళ్ళని పిలిచి, భగవద్గీత పారాయణం నీకు ఇష్టం కదా అని భగవద్గీత పారాయణం పెట్టించి, పండితులను పిలిచి నీకు ఆశీర్వాదం ఇప్పించి, అది అంతా సరిపోయింది, అన్న రాలేదు, అన్న దుబాయ్ నుంచి రావాలి, వాళ్ళు రాలేదు పిల్లలు అంటే వాళ్ళు వచ్చే పంతులకి వాళ్ళు వచ్చారు. ఇదంతా సర్ప్రైజ్ ఇప్పుడనుకున్నారా ఏమో కాదు, నాకు సర్ప్రైజ్ ఇస్తూ సరే వాళ్ళ వాళ్ళే గిఫ్ట్ అమ్మా నాకు. అప్పుడు అనుకున్నా ఇంత బాగా చేశారా ఇల్లు, నాకు ఇంత ఇంత ఇలాంటి గిఫ్ట్ నాకు ఎప్పుడు రాదు అనుకున్నా. తర్వాత మా ఆరోగ్య సంఘం వాళ్ళు నాకు ఒక రింగ్ కూడా బహుకరించారు, ఒక రింగ్ బహుకరించారు. నువ్వు చేసిన సేవకు మీకు ఇస్తున్నామని చెప్పి బహుకరించారు. అది మర్చిపోకుండా నేను ఇప్పుడు వేలకి పెట్టుకున్నా. అది కూడా బాగుంది మా చందన, ఇది మా చందనతో మా అమ్మాయి చందనతో పంచుకున్నాను. సంతోషము. ఇది ఒకటి ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినంత కాదు జనులా పుత్రుల పొగుడగా పుత్రోత్సాహము నాడు కలుగు తద్యమ సుమతి అని. పుత్రులు అంటే పుత్రులు అటువంటి పుత్రులకు అన్నటువంటి నాకు జన్మ ధన్యమైంది.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారో మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: రేణుక అత్తపు.
0: ఓకే రేణుక గారు చెప్పండి.
2: బాగున్నారా అండి?
0: యా బాగున్నాను, మీరు బాగున్నారా?
2: బాగున్నా అండి.
0: చెప్పండి.
2: బెస్ట్ సర్ప్రైజ్ అంటే నా బర్త్డే కి ఇయర్ మా పాప బాబు నాకు హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారండి.
0: ఓ నైస్,
2: సర్ప్రైజ్ అదే అండి.
0: ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సర్ప్రైజ్లు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఉంటాయి కదా. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకరు మనని సర్ప్రైజ్ చేయడం కదా. సో స్టే ట్యూన్డ్, ఇంకా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హెల్లో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: Bro, did you know there's a theater fest at Rakendra Bharti tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Secunderabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: Welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello Rainbow, with me RJ చందన. Rainbow తో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు వచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అని. సో నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323003004023234821 0402970471 కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: గుడ్ ఈవినింగ్ మేడం గారు, చందన గారు, కే రమేష్ మాట్లాడుతున్నాను మేడం.
3: ఎస్ చెప్పండి.
4: టాపిక్ చాలా బాగుంది మేడం. అయితే మొన్నటికి మొన్న నా మన్మడ మేడం, ఇప్పుడు ఎస్ఎస్సీలో పదో తరగతిలో బాగా చదువుతారు, మంచి 95-96% మార్క్స్ పాస్ అవుతారు అనమాట. అయితే నేను రూమ్ లో కూర్చో కూర్చున్న తర్వాత మెల్లకి వచ్చిండు, ఏదో బాధపడకుండా తాత ఏమైందిరా ఏమైందిరా అంటే నేను ఏదైనా తాత అన్నాడు అనమాట. మరి ఎందుకు అఫెక్ట్ అవుతారా నేను అనుకున్నా, లేదు తాత నేను ఏదైనా తాత ఏదో బాధపడ్డారు చేశాడు మెల్లగా రూమ్ లో ఉంచి మా కోడలు దొరికి అడిగాను, ఏంటమ్మా ఇట్లా లేదు మామయ్య వచ్చేనా చెప్తున్నాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తున్నాను చెప్తాను అనమాట. నేను నమ్మలేదు కూడా అనుకోండి, మాకు మంచి పాస్ మంచి పాస్ అవుతారు అనమాట. నేను నమ్మ అట్లా అట్లా నాకు కన్ఫ్యూజ్ చేశారు అనమాట, నమ్మను మీరు నాతో ఆడుకుంటుంటారు అనమాట అందుకోసం అని. ధన్యవాదాలు అమ్మా, కే రమేష్ ఉస్మాన్ గారు.
3: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
5: సంధ్యా వందనం అండి. చందన గారు ఎలా ఉన్నారు?
3: ఫైన్ అండి, మీరు బాగున్నారా?
5: బాగున్నానండి.
3: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మురళి అండి నా పేరు.
3: చెప్పండి.
5: అంటే సర్ప్రైజ్, బెస్ట్ సర్ప్రైజ్ అనేది ఎవ్రీడే మనం మార్నింగ్ లేవగానే నెక్స్ట్ సెకండ్ ఏంటో మనకు తెలియదు, ప్రతి ఒక్క సెకండ్ సర్ప్రైజే కదా.
3: యా
5: అంతే అంటారా కదా.
3: అవునండి.
5: అయితే ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బయట అన్సర్టనిటీ అంటే గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ సర్ప్రైజ్ ఉందండి. ఎందులో
3: చెప్పండి,
5: చెప్పండి, మీరే చెప్పండి. అంటే మీరు కూడా వింటున్నారు కదా గ్లోబల్ అన్సర్టనిటీ కోసము, అంటే అందరికి సర్ప్రైజ్
3: పరంగా,
5: జాబ్స్ పరంగా కాకుండా అందరికి కావాల్సిన ఒకటి అతి అమూల్యమైనది బాగా తగ్గుముఖం పడుతుంది, బంగారం అండి. అందరికి సర్ప్రైజ్ కదా. అయితే మన విషయంలో ఎన్నడూ చూడలేదు, అది అంతలా తగ్గుతుంది. అయితే ఇది అందరికి సర్ప్రైజ్. అయితే అందరికి సర్ప్రైజ్ అవ్వడం వల్ల నాకు ఇంకా ఆనందంగా ఉంది అది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా నాకు సర్ప్రైజ్ ఏంటంటే చందన, నాకు ఈ మధ్య కాలంలో నా కూతురు ఏంటంటే అబ్రాడ్ లో ఉంటది, సైంటిఫిక్ స్కాలర్ అక్కడ. అయితే 1 ఇయర్ పైన అయిపోయింది, రాలేదు అని చెప్పేసి మేము డైలీ కాల్ మాట్లాడుతా ఉంటా. కాకపోతే ఏంటంటే నేను బయట యూరోప్ లో డెన్మార్క్ కి ఒక సెమినార్ కి వెళ్తున్నా డాడ్ అని చెప్పేసి చెప్పింది. అయితే సరే వెళ్ళమ్మా మరి జాగ్రత్త అది అని చెప్పేసి రోజు మాట్లాడుతున్నా. కాకపోతే ఏంటంటే తను వెళ్ళింది డెన్మార్క్ కాదు, హైదరాబాద్ కి వచ్చింది. నేను డోర్ నాక్ చేయంగా, నేను డోర్ తీయంగానే సర్ప్రైజ్ అయిపోయినా.
3: ఫైన్ అండి,
5: అంటే సూపర్ సర్ప్రైజ్,
3: సర్ప్రైజ్ కదా అది,
5: మామూలు సర్ప్రైజ్ కాదు అది.
3: ఎందుకంటే అది
5: ఆ సర్ప్రైజ్ ని నేను మర్చిపోలేను ఎప్పుడు. కాకపోతే లాస్ట్ వీక్ లో నేను మిమ్మల్ని ఒక సాంగ్ అడిగా, మీరు ప్లే చేయలేదు అది.
3: అవునా, ఓకే ఫైన్ అండి, చేస్తాను.
5: అయితే అడగాలా మరి?
3: చెప్పండి.
5: అయితే ప్రియురాలు పిలిచింది,
3: ఓకే
5: లో గంధపు గాలిని ఆపుట న్యాయమా?
3: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: so much. Thanks for
1: Great, yeah.
0: calling. Yes. అలా నిజంగా మన ఇష్టమైన వాళ్ళు మనకి దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరగా రావడం, అది చెప్పకుండా రావడం ఇస్ లైక్ అంతకన్నా ఒక వండర్ఫుల్ మూమెంట్, వండర్ఫుల్ సర్ప్రైజ్ మన లైఫ్లో ఇంకోటి ఉండదనిపిస్తుంది ఒక్కోసారి కదా. యా ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగుల్మయం. ఎస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అని. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 00 0402323 4821 0402970 4715. కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం.
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్, శోభ, మియాపూర్.
0: యస్, శోభ గారు చెప్పండి.
1: నైస్ సాంగ్ ఇందాక.
0: యా, ఓకే, యా చెప్పండి.
1: నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఒకటి, మా పాప 2017 లో
0: ఓకే
1: రేడియో, నాకు రేడియో తెచ్చిన. రేడియోలో ఇంకా ఇప్పటి వరకు ఒక 7-8-10 పోయి ఉంటాయి నా అన్ని పాతవాడి సర్ప్రైజ్ తెచ్చి ఇచ్చేసింది. అదొకటి. ఇంకా మా ఆయన నాకు తెలియకుండా గిఫ్ట్ నెక్లెస్.
0: నైస్,
1: గోల్డ్ అంటే పిచ్చి కదా మనకి. రెండు సర్ప్రైజ్ అనమాట, నేనే ఊహించలేకపోయినా అంటే. గోల్డ్ అంటే సర్ప్రైజ్ అంటే మనల్ని తీసుకెళ్లకుండా తెచ్చి ఇవ్వడం అంటే, సెలెక్షన్ లేకుండా.
0: ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్ కదా, నిజంగా. అంటే మనం అడిగి తీసుకోవడం కంటే అడగకుండా, అసలు ఏ క్లూ లేకుండా మన లైఫ్ లోకి రావడం ఇస్ లైక్ ఒక మంచి ఫీలింగ్. అసలు
1: ఎప్పుడు ఇవ్వక ఒకేసారి తెచ్చిస్తే ఎలా ఉంటుంది మనకి
0: అంతే. ఇంకా
1: యాక్చువల్లీ నాకు గోల్డ్ అంత ఇష్టం ఉండదు, ఓన్లీ ఫింగర్ రింగ్స్ ఇష్టం, రెండు చాలా అంతే. గాని ఉంది మనం గుర్తుగా ఇంకా దాచుకున్నా పాపం, ఇంకా అంతే.
0: ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం,
0: చెప్పండి.
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: ఎస్ సార్, చెప్పండి.
2: నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తప్పుడు మేడం, అయితే నేను టైం మీద ఎప్పుడు బాస్ ఎప్పుడు పిలిచినా కూడా టైం మీద వస్తుంటాయి అనమాట, హాలిడేస్ అప్పుడు గానీ ఎప్పుడు గానీ. అయితే అది మీరు చూసి అయినా కొద్దిగా అప్పుడు బస్ వస్తుంటాడు, ఓసారి పొద్దున ఆటో వస్తుంటాడు అని చెప్పేసి నా కొరకు స్కూటర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టింది మేడం. వాళ్ళ ఇంటి దగ్గర సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి పో అని చెప్తే వాళ్ళ ఎంబడి ఇంటికి వాళ్ళ ఎంబడి పోయినా మేడం. పోతే అక్కడ పోయిన తర్వాత స్వీట్ బాస్ ముంగడ పెట్టాను. ఎందుకు సార్ అంటే నీ కొరకు స్కూటర్ తీసిన, ఈ రోజు నువ్వు ఆఫీస్ కి ఇంటికి స్కూటర్ పైన పోవాలని చెప్పేసి అది గిఫ్ట్ చేసింది మేడం. అది ఎంతో సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట, అనుకోకుండా అనమాట. అది
0: నేను
2: ఎప్పుడు మరవలేదు మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.

0: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగుల వయం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అని. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్కారం చందన గారు, వందనాలు చందన గారు అంటే ఇది సరిపోతుంది.
0: ఓకే అండి, థాంక్యూ.
1: వందనం చందనం.
0: యా చెప్పండి.
1: అది 70s లో ఒకసారి ఎవరు ఏదో కంపెనీ వాళ్ళు, ఏం కంపెనీ గుర్తు రావట్లా టైంకి, ఆ కంపెనీ వాళ్ళు హార్లిక్స్ మీద ఒక కాంపిటీషన్ పెట్టారు.
0: ఓకే,
1: ఏంటంటే హార్లిక్స్ బాటిల్స్ కొని మూడు వాటి ర్యాపర్స్ మూడు కొని మూడు ర్యాపర్స్ పంపిస్తూ ఒక స్లోగన్ రాయమన్నారు. అయితే నేను మా చెల్లెలు మా అన్నయ్య కలిసి ఏదో తోచినట్టు టైం వచ్చేలాగా స్లోగన్ రాసాం, రాసి పంపించాం. ఓ నెల్లాళ్ళు అయింది, దాని గురించి ఏం పట్టాలేదు, సర్లే పోన్లేని ఊరుకున్నాం. సడన్ గా ఓ రోజున మాకు ఒక కార్డ్ వచ్చింది, అందులో మాకు థర్డ్ ప్లేజ్ గాడ్రేజ్ అల్మారా వచ్చినట్టు. ఇప్పటికీ ఉంది అల్మారా నా దగ్గర. గాడ్రేజ్ కదా, స్ట్రాంగ్ గా లీన్ గా ఉంటుంది కదా, అది అది వచ్చినట్టు వచ్చింది. వచ్చిన ఓ 10 డేస్ కో ఇప్పుడు లారీలో థర్డ్ ప్రైజ్ అనుకుంటుంది. అయితే అమ్మటికి చక్కగా డబ్బులు అవి నగలు నిలవ పెట్టుకుందుకు చక్కటి ఇది ఇచ్చాడు దేవుడు అనుకుని అనుకున్నాను. అదొక సర్ప్రైజ్. ఇంకొక చిన్న సర్ప్రైజ్, ఆ 70s లో నేను కాలేజ్ లో చదివేటప్పుడు ఒకసారి మ్యాగజైన్ లోను కీచక వదాను ఒక ఆర్టికల్ రాశాను. దానికి నాకు 5000 రూపీస్, అప్పట్లో 5000 అంటే చూడండి అవార్డు ఇచ్చారు నాకు. చక్కగా కాశ్మీర్ సిల్క్ తీర కట్టుకుని నాకు చాలా పెద్ద జడ ఉండేది, ఆ జడతో చక్కగా తలంచుకుని చదివేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళి అందుకున్నాను. అదొక పెద్ద సర్ప్రైజ్. కానీ అప్పట్లో ఫోటో లేవు, లేకపోతే ఫోటో పటంగా
0: తీసుకునేదాన్ని. ఫోటోస్
1: సెల్ ఫోన్ లో తీయాలి అవి లేవు కదండి అప్పట్లో. కెమెరామెన్ కూడా ఉండేవారు కాదు, కాలేజీ యాన్యువల్ డే లో నాకు ఇచ్చారనమాట 5000 రూపీస్
0: ఆర్టికల్ కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: మీ మీరు కూడా ఏదైనా కవిత్వం రాస్తాలండి.
0: ఎస్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. సో నిజంగా మన అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే రివార్డ్స్ కానీ ఒక మెచ్చుకోలు కానీ ఎంత ఆనందాన్ని ఇస్తాయో. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా అయ్యి అవి మనకి ఒక మంచి ఆనందాన్ని ఇచ్చినప్పుడు జీవితాంతం గుర్తుండిపోతాయి. సో అలాంటి మూమెంట్స్ నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ లైఫ్లో వచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అని. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323300, 0402323484821, 0402970475. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హాయ్ చందన, నా పేరు రవి అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: యా చెప్పండి.
1: సర్ప్రైజ్ అంటే ఈరోజు లైన్ కలవడం బహుశా ఇది ఇదొక సర్ప్రైజ్ నాకు, ఎందుకంటే చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాను, ఈరోజు మీ షోలో కలిసింది. సర్ప్రైజ్ నాకు ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్. అంటే చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, బట్ నాకు గుర్తుండిపోయే ఒక సర్ప్రైజ్ అంటే, నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఒక లైక్ ఏదైనా లక్కీ డ్రాలో ఇలాంటివి తగులుతుందని. అందరు తెలిసే ఉంటారు, ఐపాడ్ ఫస్ట్ జనరేషన్ వచ్చింది, ఐపాడ్ అంటే బిఫోర్ యాపిల్ ఐఫోన్ వచ్చే దానికన్నా ముందు వాళ్ళు ఐపాడ్ రిలీజ్ చేశారు అన్నమాట. మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ ప్లే అయ్యేదంతా. నేను పనిచేస్తున్న కంపెనీలో ఒక సర్వే ఎక్కి వచ్చింది అనమాట, ఏదో రాండమ్ సర్వే. ఆ సర్వేలో నాకు ఐపాడ్ యాజ్ అ గిఫ్ట్ వచ్చింది అనమాట.
0: సచ్ లక్కీ యు ఆర్.

0: అన్నయ్య. అయితే ఫస్ట్ జనరేషన్ బేసిక్ గా ఫస్ట్ ఐపాడ్ జనరేషన్ లో నాకు అది వచ్చింది అనమాట. ఇక దాని తర్వాత వచ్చింటాయి, బట్ దట్ ఈస్ వన్ మెమరబుల్ థింగ్ నాకు సర్ప్రైజ్ గా రావడం. అండ్ ఇంకా దానికి యాడ్ ఏంటంటే దానికోసం కాంపిటీషన్ లో అవైలబుల్ మా ఫ్రెండ్స్ వాళ్ళు నా దగ్గర నుంచి అది కొనుక్కోవడం.
1: ఓకే,
0: సో అంటే ఐ నాకు మ్యూజిక్ జనరల్ గా చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఇంకా ఇష్టం ఉండదు. ఐ లైక్ లౌడ్ మ్యూజిక్ అన్నమాట ఏదైనా కానీ. ఈవెన్ కార్ లో వెళ్ళేటప్పుడు కూడా నాకు ఏదైనా మంచి సాంగ్ వస్తే ఫుల్ వాల్యూమ్ రేస్ చేసుకుని వినుకుంటే ఉన్నాం.
1: సో
0: దట్ ఈస్ వన్ సర్ప్రైజింగ్ మూమెంట్ లైక్ అని ఇవాళ తీపియండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
0: మీ సాంగ్ ప్రాక్టీస్ చేయొచ్చు యాక్చువల్గా, మీ హమ్మింగ్ బాగుంది.
1: యా ఓకే అండి, థ్యాంక్ యూ.
0: యా
1: కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో, గుడ్ ఈవినింగ్ అక్క.
1: గుడ్ ఈవినింగ్ నానా, నీ పేరేంటి?
2: నా పేరు మోక్షిత అక్క.
1: చెప్పు, మంచి సర్ప్రైజ్ ఏంటి?
2: నాకు మా డాడీ నాకు ఒక టార్కర్ ఇచ్చాడు.
1: ఓ ఓకే, అదేనా బెస్ట్ సర్ప్రైజ్?
2: అవునా? అవునక్క.
1: ఓకే, థ్యాంక్ యూ నానా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్, నిజంగా చాలామందికి అంటే మనం ఇలా ఏంటి షాపింగ్ మాల్స్లో అలా కూపన్స్ అవి వేస్తుంటాం కదా, అది చాలా తక్కువ మందికి వస్తాయి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దా. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ అండి, నేను శివ, హైదరాబాద్ కాల్.
1: చెప్పండి.
3: సో నా లైఫ్ లో సర్ప్రైజింగ్ అనేది టూ థింగ్స్ ఉన్నాయి, అంటే రెండు సార్లు.
1: చెప్పండి.
3: ఒకటేమో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, సో నేను గవర్నమెంట్ కాలేజ్ చదివాను. ఆల్మోస్ట్ 88 పీపుల్ ఉన్నారు, నా రోల్ నెంబర్ వచ్చి 88.
1: ఓకే,
3: సో 88 లో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత
1: తొందరగా చెప్పరా, మీది మన టైం అయిపోతుంది, ఇంకా 1 మినిట్ ఉంది, చెప్పండి. సారీ అండి, లైన్ కట్ అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ మనకి 8 o'clock న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, సో స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం జరుగుతోంది. ఈ సమ్మేళనానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. తెలంగాణ కల సాకారం కావడంలో బీజేపీ సహకారం ఉందని, ఇప్పుడు అభివృద్దిలో కూడా సహకరిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసి వేగంగా నిర్మించారని గుర్తు చేశారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మూసీ ప్రాజెక్టుకు భూసేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి సమీక్ష జరిపారు. ఇళ్లు కోల్పోయేవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రం బియ్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ధర్నాకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత వారితో కలిసి రోడ్డు

పదవులపై బైఠాయించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన విధానానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్లుండి నుంచి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహన విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ ఎల్జీ ఆమోదం తర్వాత 2030 మార్చి 31 వరకు ఈవీ విధానం అమల్లో ఉంటుంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, తాజా అంశాలపై చర్చించేందుకు రావాలని ఇరాన్ కోరిందని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. టెహరాన్ అభ్యర్థన మేరకు ఖతార్ రాజధాని దోహా వేదికగా రేపు సమావేశం ఉంటుందని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ, యూజీ కోర్సుల ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. నూతన విద్యా విధానం ప్రకారం ఇకపై అన్ని యూజీ కోర్సులు 4 ఏళ్ల కాలపరిమితితో ఉంటాయని విశ్వవిద్యాలయం పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. టీజీ20 లీగ్ 2026లో పాలమూరు స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో నల్గొండ నైట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని నల్గొండ నైట్స్ 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

Yes, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ తెలంగాణ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మన తెలంగాణ కల్చర్, ట్రెడిషన్, ఫెస్టివల్స్, హ్యాండ్లూమ్స్, ఫుడ్, హిస్టరీ, ఇలా మన నేల్లో దాగి ఉన్న ఎన్నో స్పెషల్ విషయాల గురించి తెలుసుకునే అందమైన షోనే తెలంగాణ. ప్రతిరోజు ఒక కొత్త టాపిక్, ఒక కొత్త విశేషంతో మేము ముందుకు వస్తుంటాం. మరి ఈరోజు ఏ తెలంగాణ స్పెషాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నామో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, ఒక మంచి పాట తర్వాత మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, తెలంగాణ అనగానే చేనేత పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది కదా. అలాంటి చేనేతలో గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి సిరిసిల్ల జిల్లా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సిరిసిల్ల అనగానే ముందుగా గుర్తొచ్చేది చేనేత, మరమగ్గాలు, రంగురంగుల చీరలు. అందుకే సిరిసిల్లను టెక్స్టైల్ టౌన్గా పిలుస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువగా చేతి మగ్గాలే ఉండేవి. తర్వాత కాలానికి అనుగుణంగా పవర్లూమ్స్ వచ్చాయి. ఈరోజు కూడా వేలాది కుటుంబాలు నూలు నేసే వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

0: ఆది కుటుంబాలు నూలు నేసే వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సిరిసిల్లలో చీర నేయడం అనేది కేవలం వృత్తి కాదు, తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం. తాతలు నేర్పించిన కళను తండ్రులు, తండ్రులు నేర్పించిన కళను పిల్లలు కొనసాగిస్తున్నారు. అందుకే సిరిసిల్ల చీరలో కేవలం నూలు మాత్రమే కాదు, ఒక కుటుంబం శ్రమ, ఒక కళాకారుడి గుండె చప్పుడు కూడా ఉంటుంది. ఎస్, ఇలాంటి తెలంగాణకి సంబంధించిన ఎన్నో విశేషాలు మనం ఇంకా మాట్లాడుకుందాం, అలాగే సిరిసిల్ల గురించి ఇంకా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణం విత్ మీ ఆర్జ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ. విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఒక చీర తయారు అవ్వాలంటే కేవలం మగ్గం మీద కూర్చుంటే సరిపోదు. ముందుగా నూలును ఎంపిక చేస్తారు. ఎక్కువగా కాటన్, పాలిస్టర్, సిల్క్ లేదా వాటి మిశ్రమ నూలుని ఉపయోగిస్తారట. ఆ తర్వాత కావలసిన రంగులో నూలుకి డైయింగ్ చేస్తారట. ఆ తర్వాత వార్పింగ్, డీమింగ్, నూలు అమర్చడం వంటి ఎన్నో దశలు పూర్తయిన తర్వాతే మగ్గం మీద నేయడం మొదలవుతుంది. ఒక సాధారణ చీర తయారవడానికి కూడా చాలామంది కలిసి పనిచేస్తారు. మనకు కనిపించేది ఒక చీర మాత్రమే, కానీ దాని వెనక చాలా చేతుల కష్టం ఉంటుంది. ఒక చీర నేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? అది పూర్తిగా డిజైన్ పైన ఆధారపడి ఉంటుందట. సాధారణ డిజైన్ అయితే 1 లేదా 2 రోజుల్లో పూర్తయిపోతుంది. కొంచెం క్లిష్టమైన డిజైన్ అయితే 3 నుంచి 5 రోజులు కూడా పట్టొచ్చట. ప్రత్యేక డిజైన్స్, జరీ బార్డర్స్ ఉంటే ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతుంది. అందుకే మనం ఒక చీర కొనేటప్పుడు దాని ధర మాత్రమే చూడకుండా ఆ చీర వెనక ఒక కళాకారుడు వెచ్చించిన సమయం, శ్రమ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది సిరిసిల్ల మన చేనేతకారులు చేస్తున్నటువంటి చీర నేయడం అన్నమాట. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ. విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, సిరిసిల్ల చీరలకు మార్కెట్లో మంచి పేరుంది. కానీ ఆ చీర నేసిన ప్రతి కళాకారుడికి సరైన ఆదాయం వస్తుందా అనే ప్రశ్నకు మాత్రం చాలామంది లేదనే అంటున్నారు. ముడినూలు ధరలు పెరగడం, విద్యుత్ ఖర్చులు పెరగడం, మధ్యవర్తుల ఆధిపత్యం, మార్కెట్లో పోటీ, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల చాలామంది నేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా తమ కళను వదలకుండా నేటికీ కొనసాగిస్తున్నారు. సిరిసిల్లను టెక్స్టైల్ టౌన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకంటే ఇక్కడ వేలాది పవర్ లూమ్స్, వస్త్ర తయారీ యూనిట్లు ఉన్నాయి. తెలంగాణలోనే అతిపెద్ద టెక్స్టైల్ కేంద్రాల్లో సిరిసిల్ల ఒకటి. ఇక్కడ తయారయ్యే చీరలు, దుస్తులు తెలంగాణతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్తాయి. ప్రభుత్వ పథకాల కోసం కూడా ఇక్కడే పెద్ద ఎత్తున వస్త్రాలు తయారు చేస్తుంటారట. సిరిసిల్ల పేరు వినగానే చేనేత గుర్తొచ్చేలా చేసిన ఘనత అక్కడి నేతన్నలదే. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రత్యేకంగా అగ్గిపెట్టెలో ఒదిగే చీరని కూడా మన సిరిసిల్ల నేతన్నలు చేస్తుంటారు. అది చాలా ప్రసిద్ధం అనమాట. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ. విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ తెలంగాణ విత్ మీ ఆజి చెందిన రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, ఒక చీర కొనడం అంటే కేవలం ఒక వస్త్రాన్ని కొనడం కాదు, ఒక నేతన్న కుటుంబానికి అండగా నిలబడటం, ఒక సంప్రదాయాన్ని కాపాడటం, ఒక కళను గౌరవించడం. ఈరోజు మిషన్లు వచ్చినా కొత్త టెక్నాలజీ వచ్చినా సిరిసిల్ల నేతన్న చేతిలో పుట్టిన ప్రతి చీరలో ప్రేమ ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది, కళ ఉంటుంది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా మన తెలంగాణలో తయారైన చీరలని ప్రోత్సహిద్దాం. ఎందుకంటే ఒక్క చీర అమ్ముడైతే ఒక కుటుంబంలో ఆనందమే నేస్తుంది. ఏమంటారు? ఎస్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆజి చెందిన రెయిన్బోతో జీవితం రంగులమయం.

వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్, రింజిమ్ హైదరాబాద్. విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఏదైనా కొత్త ఫోన్ అయినా, ఇయర్బర్డ్స్ అయినా, డ్రెస్ అయినా కొనే ముందు చాలామంది ముందుగా ఆన్లైన్ రివ్యూస్ చూస్తున్నారు. ఇటీవల వచ్చిన పలు సర్వేలలో కూడా ఇదే చెప్తున్నారట. అడ్వర్టైజ్మెంట్ కంటే ఇప్పటికీ ఆ ప్రోడక్ట్ వాడిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీదే ఎక్కువ నమ్మకం పెరుగుతోంది. ఒకప్పుడు షాప్ కీపర్ చెప్పింది నమ్మి కొనేవాళ్ళం, ఇప్పుడు మాత్రం రివ్యూస్ ఎంతున్నాయి, రేటింగ్ ఎంత వచ్చింది అని చూసిన తర్వాతే డెసిషన్స్ తీసుకుంటున్నారు. టెక్నాలజీ వల్ల మనకు ఆప్షన్స్ పెరిగాయి. కానీ ఎస్, జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మనం నిజంగానే కరెక్ట్ ప్రోడక్ట్ చూస్తున్నామా, కరెక్ట్గా మనం తీసుకోగలుగుతున్నామా. రివ్యూ ఒక్కటే చూసి నిర్ణయం తీసుకోకుండా ఒక రెండు మూడు చోట్ల కంపేర్ చేసుకుని ఇంకా మంచిగా దాన్ని చూస్ చేసుకోవచ్చు. మరి మీరు ఎలా చేసుకుంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ తెలంగాణ. నో, ఎస్, రింజిమ్ హైదరాబాద్. విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తవా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, ఎప్పుడైనా ఒక పాత పాట వింటే స్కూల్ రోజులు, కాలేజ్ ఫ్రెండ్స్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేదా ఒక పాత జ్ఞాపకం ఇలా ఒక్కసారైనా గుర్తొచ్చిందా? దానికి కారణం మన బ్రెయిన్. మన మెదడులో మ్యూజిక్, మెమరీ, ఎమోషన్స్ అన్నీ ఒకదానితో ఒకటి బలంగా అనుబంధమై ఉంటాయట. అందుకే ఒక పాట వింటే అది కేవలం వినిపించదు, మనల్ని కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది. అందుకే కొన్నిసార్లు ఒక పాట 1000 మాటల కంటే ఎక్కువగా మనసుని తాకుతుందట. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెంజిమ్ హైదరాబాద్ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రంజిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఇదండి ఇవాల్టి మన జెన్జీ. హలో రెయిన్బో తెలంగాణ ఇంకా రంజిమ్ హైదరాబాద్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ నైరంగ్ ఉంటుంది 9:30కి. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.